ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 23వ తేదీ, మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53:40.

వందనంలో క్షేత్రదర్శినిలో మనం గూడెం గుట్టపై వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుందాం. గోదావరి తీరాన ఉన్న గూడెం గుట్టపైన వెలిసిన ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం తర్వాత అంతటి ప్రసిద్ధి చెంది తెలంగాణ అన్నవరంగా పిలువబడుతోంది శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్రం. మరి ఇక్కడ కొండను రత్రాద్ని కొండ అని పిలుస్తారు. 1964లో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి వారు కలలో కనిపించి రత్నపు చెవులు కొండపై ఉన్నానని చెప్పడంతో అతడు రాళ్ళు ముళ్ళ పొదలను దాటుకుంటూ కొండపైకి వెళ్ళి చూడగా అక్కడ స్వామివారి విగ్రహాలు లభించాయట. పవిత్ర గోదావరి జలాలతో ఆ విగ్రహాలను అభిషేకం చేశారంట. అప్పుడే ఇక్కడ ఆలయం నిర్మించాలని సంకల్పించి గుడి నిర్మాణం చేపట్టి క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ఠ చేశారు అని పురాణాలు చెబుతున్నాయి. మరి వెంటనే ఉండండి, ఇది FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ అన్నవరం శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ స్వామివారికి కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి జాతర జరుగుతుంది. మరి ఈ జాతరలో భాగంగా ఆలయ నిర్వాహకులు స్వామివారి వ్రతాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక్కడ స్వామివారి వ్రతం చేసుకోవడానికి భక్తులు కోకొల్లలుగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని వ్రతం చేసుకొని ఇష్ట ఆరాధ్య దైవమైన సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. మరి ప్రతి సంవత్సర కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. మరి ఇక్కడికి చేరుకోవడానికి మంచిర్యాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాతీయ రహదారి 63 దాదాపు పక్కనే ఉంటుంది దేవాలయం. మరి నిత్య పూజలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు వివాహాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వెంటనే ఉండండి. ఇది FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

గూడెంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామిని అభినవ శబరిమల అయ్యప్ప అని పిలుస్తారట. మరి ఈ ఆలయం కూడా దాదాపు కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానం మాదిరిగానే ఉంటుంది. ఎంతో దూరంలో ఉండే కేరళ అయ్యప్ప స్వామిని వ్యయప్రయాసలతో దర్శించలేని తెలంగాణ భక్తులు ఇక్కడి గూడెంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప దీక్షలు మరియు ఇరుముడి మొక్కులు తీర్చుకుంటారట. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటిగా మనందరికీ సుపరిచితం. మరి ఇక్కడ గోదావరి నది అవతలి ఒడ్డున ఉన్న కరీంనగర్ జిల్లా వైపున ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం కూడా పర్యాటకులు తరచుగా విశేష సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారంట. మరి ఇక్కడి గోదావరి నదిపై ఉండే వంతన ఒక ఆధ్యాత్మిక వారధిగా అటు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, ఇటువైపు శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని కలుపుతూ భక్తులను ఒకేసారి రెండు పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యాన్ని కలుగజేస్తుందట. మరి స్వామివారిని దర్శించి పునీతులు అవ్వడానికి ఇదొక సదవకాశం. ఏమంటారు, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నిజంగా నువ్వు వస్తానంటే మీ ముద్దనం. ఎందుకు అంటే చాలా నెలలుగా నిన్ను మిస్ అయ్యాము, చాలా నెలలుగా నీతో ఆడుకున్న మధుర స్మృతులు మేము మర్చిపోతున్నాము. అండ్ నువ్వు వస్తేనే కొంచెం చల్లబడతాము, నువ్వు వస్తేనే హ్యాపీగా ఉంటాము, నువ్వు వస్తేనే ఎంజాయ్ చేస్తాము, నువ్వు వస్తేనే నీతో ఆడుకుంటాం. నిన్ను వద్దని మేము ఎందుకంటాం చెప్పు. ఇంతకేంటి వర్షం, రైట్? ఇవాల్టితో నిజంగా వర్షాకాలం వచ్చినట్టు హైదరాబాద్ను మొత్తం అలుముకున్నాయి మేఘాలు. అండ్ ఇక్కడ ఎక్కడైనా కూడా మన ఉన్న వాతావరణంలో చల్లటి పరిస్థితులకి పొద్దున్నే లేవాలన్నా కూడా పిల్లలకు కష్టం అనిపించినట్టే ఉంది ఇవాళ. ఎందుకంటే పిల్లలకు స్కూల్స్ కూడా బంద్ ఉన్నాయి, అండ్ ఇంట్లో ఇంకా పడుకో నాన్న, వర్షమే వస్తుంది బయట, నువ్వు లేచి మాత్రం ఏం చేస్తావు, చక్కగా పడుకో అని అమ్మలు ఇవాళ హ్యాపీగా కిచెన్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంటారు, వింటనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరికీ చిన్న రిక్వెస్ట్, అందరికీ చిన్న కాషన్ ఏంటి అంటే, మీరు రెగ్యులర్గా ప్రయాణించే మార్గాలు, మీరు రెగ్యులర్గా వచ్చే ఏవైతే దారులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా పర్టిక్యులర్గా మీకు తెలిసిన హద్దులు, మీకు తెలిసిన పరిస్థితులు ఉన్న దగ్గరనే మీరు ప్రయాణం చేయండి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా నిలిచి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఏంటి అని చెప్పలేము. ఎందుకంటే వాటర్ ఎక్కువ అక్కడ నిలబడి ఉన్నందుకు గాను ఒకవేళ మ్యాన్ హోల్స్ తెరిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే తినబాంధవ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: సెవెన్ 37 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మంచి ఆరోగ్యం, ఎలాంటి అనారోగ్యాలు లేని ఆరోగ్యం మనం ఉంచుకోవడం అంటే ఏ పరిస్థితుల్లో కూడా మనం వ్యాయామాలను మర్చిపోకుండా మనం ప్రతిరోజు క్రమశిక్షణగా ఒక సమయాన్ని కేటాయించి దానికంటూ మనం టైం ఇచ్చి మనల్ని మనం రక్షించుకుంటే గనక ఎప్పటికీ అంటే మనం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండడానికి అదొక మంచి మార్గం. ఇంకా మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో పోషక ఆహారాలు మనం తీసుకునే వాటిలో మంచి ప్రాధాన్యతనిచ్చి మనకు కావలసినంతగా తినడం. అయితే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఆహారం తీసుకోవడం అంటే ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత తినమన్నా కూడా తినగలిగేంత ఖాళీ ఉంచి తినాలంట. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆకలి కాకుండా అప్పుడు కొంచెం తినడం కూడా మంచి పద్ధతి. ఏది ఏమైనా మనం వ్యాయామం చేస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడం కంటే ఉన్నతమైనటువంటి ధనవంతులు ఎవరు లేరు. ఏమంటారు, మంచి ధనవంతులు ఎవరు, మంచి ఆరోగ్యవంతులు ఎవరు అంటే ఎలాంటి అనారోగ్యాలు లేని వాళ్ళే నిజానికి నిజమైన ఆనందంతో ఆరోగ్యంగా జీవితాన్ని గడిపేవాళ్ళు. ఏమంటారు వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

7:50 స్టూడియో క్లాక్లో టైం. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. పొద్దున్నే లేవగానే మనం రాత్రంతా నిద్రపోయి అలసిపోయి చాలా ప్రశాంతంగా మెలుకున్న తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్గా ఫోన్ పట్టుకొని ఒకటేసారి చూసినట్టయితే ఆ కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి కళ్ళకి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయట. రోజువారీ పనిలో భాగంగా మనం ఖచ్చితంగా ఫోన్ వాడుతూ అప్పటికీ కళ్ళకి స్ట్రెయిన్ ఇస్తున్నాము. అండ్ పొద్దున్న లేవగానే ఇవ్వకుండా ఒక గంట రెండు గంటలైనా కాసేపు విరామం ఇచ్చి తర్వాత మెల్లిగా ఫోన్లోకి వెళ్ళడం బెటర్. ఎందుకు అంటే కళ్ళతో మాత్రమే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. కళ్ళను మాత్రమే బాధ్యతగా కాపాడుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఎంతటి కష్టతరమైన పనైనా కళ్ళు లేకపోతే మాత్రం కష్టమే. ఏమంటారు, వింటనే ఉన్నది. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో నిన్న జరిగిన సమావేశంలో కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి రోప్వే, హోటల్ వసతుల నిర్మాణం పనులను సమీక్షించారు. మహాజన్ సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సినీ నటుడు చిరంజీవిని కలిసి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నలీగంజ్ ప్రాంతంలో నిన్న జరిగిన ఘోరాగ్ని ప్రమాదంలో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణం 5 అంతస్తులు నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి 6గురిపై కేసు నమోదు చేయగా ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుండి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో ఈరోజు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

FM Rainbow 101.9. ఎయిట్ లెవెన్ స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే తీన బాంధవ. మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక స్ట్రెస్, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ మనలో వెంటాడి, మనల్ని వెంటాడి, మన చుట్టూ వెంటాడి, మనం చేసే పనిల్లో మనల్ని అడ్డుకొని, మనం ఖచ్చితంగా నిలబడడానికి ఏవో ఏవో ఆలోచనలు మనల్ని అన్ని రకాలుగా ఆలోచింపచేస్తే, మనం చేయాలనుకునే దానిపైన శ్రద్ధ, మనం చేస్తామనే నమ్మకం, మనం చూపించే పట్టుదల, మనం పెట్టుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా మనల్ని మంచి మార్గాల వైపు తీసుకువెళ్ళి సక్సెస్ తీసుకురావడానికి అదొక మంచి మార్గం అవుతుందట. బట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, రోజువారీ పనుల్లో మన ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం చేస్తున్నామా లేదా, ఎక్కడి వరకు మనం పనులు చేస్తున్నాము, ఏమయ్యింది, ఎంత అయ్యింది, ఏం చేయాలి, ఎంత చేస్తే అది పూర్తవుతోంది అనే సమగ్రమైన ఆలోచన గనక మనం పెట్టుకుంటే, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ఇబ్బందులున్నా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం చేయాల్సింది మనం చేస్తాం. ఎప్పుడు? ఖచ్చితంగా మనం ప్రణాళికలు వేసుకున్నప్పుడు. ఏమంటారు, వింటూనే ఉండండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఎయిట్ 34 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఏం చేస్తాము, ఖచ్చితంగా వెళ్దాంలే, చూద్దాంలే, అవుతుంది కదా, ఇంకా టైం ఉంది కదా అని మనకి మనం బద్ధకం తయారు చేసుకొని వెళ్ళడానికి ఏం చేస్తాము, కొన్ని మార్గాలు వెతుక్కుంటాం, ఏదో అబద్ధాలు చెప్తాం, ఏదో ఒకటి చెప్పేసి కొంచెం లేటుగా వెళ్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటే కూడా

వాళ్ళ సమయం చాలా విలువైంది. ఎందుకు అంటే మనం వస్తున్నామనో లేదంటే మనం కలుస్తున్నామనో లేదంటే మనతో ఉండొచ్చనో లేదంటే మనం ఉంటే బాగుంటుందనో వాళ్ళు మన కోసం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆ సమయం కేటాయించి వాళ్ళకు అంత విలువ ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకు టైం ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకోసం ఎదురు చూస్తున్నారంటేనే నువ్వు అదృష్టవంతుడివి, నీకోసం టైం ఇస్తున్నారంటేనే నువ్వు

నీకోసం టైం ఇస్తున్నారంటేనే నువ్వు అదృష్టవంతుడు. ఎందుకు అంటే మనకంటూ కొంత టైం ఇవ్వగలిగే మంచి గుణం కలిగిన మిత్రుడు ఉండడం, అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. ఏమంటారు వింటనే ఉండండి. ఇది FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒకసారి మన అవసరం, ఒకసారి తప్పకుండా చేయడం, ఒకసారి ఇంకా వీలు పడక చేయకపోవడం, లేకపోతే ఇక ఇది తప్పని పరిస్థితి అని మనం అబద్ధాలు చెప్పొచ్చు కాక. కానీ వాటిని సరిదిద్దుకోవడానికి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సిన పరిస్థితులే మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఏది జరిగినా, ఏదైనా, అది కష్టమైనా, నష్టమైనా, తప్పైనా, బాధ అయినా, ఏదైనా కూడా ఒకసారి డైరెక్ట్గా చెప్పేసి ఇది జరిగింది నా వల్ల, నన్ను క్షమించు, నా తప్పైంది అని ఒప్పుకుంటే దానంత ఆరోగ్యం ఇంకొకటి లేదు. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం మరింతగా సహకరించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన శ్రీధర్బాబు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులు మంజూరు చేయాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో వరద నష్టాలు తగ్గించడానికి రవాణా మౌలిక సదుపాయాలు నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గ్రామీణ తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు ఈరోజు రాజేంద్ర నగర్లోని టీజీఐఆర్డీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుంది. వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో అయినా వరద కాలువలు, మురుగు కాలువలను కలపకుండా వరద నీరునిరుగా చెరువుకు చేరేలాగా చూడాలని కోరారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

9:09 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మనం రోజుకో కొత్త విషయాన్ని ఇంట్లో పిల్లలకి నేర్పించడం అనేది ఒక మంచి అలవాటుగా పెట్టుకోవాలి. ఏదైనా ఒక కొత్త విషయం, అది చదువు కావచ్చు, లేదంటే ఆటలు కావచ్చు, లేదంటే జనరల్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే ఇంట్లో పనులు కావచ్చు, లేదంటే బయట ప్రపంచం కావచ్చు, ఏదో ఒక కొత్త విషయం ఏం చెప్పాము ఇవాళ పిల్లలకి అనే విషయాన్ని మనం షెడ్యూల్ చేసుకొని వీలైనంతగా వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళని దాని మీద ఆ అంశం మీద మాట్లాడించడము, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడము చాలా అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఉండే భయం, జంకు ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ మనం టైం కేటాయించి వాళ్ళలో ఉండే భయాన్ని పోగొట్టే అంశాల పట్ల మనం అవగాహన కల్పిస్తూ వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్ని మనం కల్పిస్తూ ఎక్కడైతే ఎంకరేజ్ చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

9:25 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. ఇంట్లో పైన చిన్న కుండీళ్ళల్లో కూరగాయలు పండించడం, చిన్న కుండీళ్ళల్లో ఆకుకూరలు పండించడం, చిన్న కూరగాయలల్లోనే పళ్ళు పండించడం అనేది ఇప్పుడు ఒక చిన్న ఏమంటారు అలవాటుగా మార్చుకుంటున్నారు చాలామంది. నిజంగా ఇంట్లో పండించే పంటలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా వాటిని మనకు మనంగా పెంచుకొని వాటిని మనకు మనంగా పండించి ఇంట్లో తినడం అనేది నిజంగా మంచి ఆరోగ్యకరమైన విషయం. అండ్ ప్రత్యేకంగా ఏంటి అంటే మనకు మనంగా పనిచేస్తూ ఉండడం అది కూడా కొంత వ్యాయామం. మనకు మనంగా పండించడం అదొక తెలియని ఆనందం. మనకు మనంగా ఇంట్లోవి తెచ్చుకొని పండించుకొని తినడం అనేది ఎనలేని సంతృప్తి. ఏమంటారు? ఇవన్నీ కలగలిపి ఇంటిపైన పంట. ఏమంటారు? వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: నైన్ 36 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రేట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. వర్షాకాలం వచ్చేసింది, ఇంకా చాలా ఆతృతగా ఉండేవన్నీ హాస్పిటల్స్. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది అంటే చిన్న చిన్న అనారోగ్యాలు, ఆరోగ్యం బాగలేకుండా ఏదో ఒక దానికోసం ఖచ్చితంగా మనం సందర్శించాల్సిన స్థలాలు అవి ఉంటాయి. అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే దానికంటే ముందు చేయాల్సిన ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నింటినీ జాగ్రత్తగా పాటించాల్సిందే. ఎందుకు అంటే అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు. ఏమంటారు వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. Thank you.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: 9:45 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నెక్స్ట్ షోకి రెడీ అయింది వైష్ణవి. హాయ్ వైష్ణవి.
1: హాయ్ సార్, ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాను, ఎనర్జెటిక్ గా ఉన్నావు.
1: మీ షో కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది, అదే వినుకుంటూ వచ్చాను స్టూడియోకి.
0: సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పు వైష్ణవి, ఎట్లా ఉంది వెదర్? ఎట్లా ఉంది అసలు బయట?
1: వెల్ కమింగ్ టు ద స్టూడియో సార్, చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. కానీ ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, కానీ ఉండదు కదా.
0: నాట్ పాసిబుల్. సమ్ టైమ్స్ ఏంటంటే భగవంతుడు నిజంగా ఎంత గొప్ప విషయం అంటే అందరికీ అన్ని అనుభవాలు ఇస్తాడు.
1: అవును
0: కదా. డబ్బున్న వాళ్ళు ఏసీలో పడుకుంటే వాళ్ళకి ఎండ తెలియడానికి ఎండాకాలము, అసలు ఏసీ లేని వాళ్ళకి భగవంతుడు చలికాలము. చలి అంటే ఇలా ఉంటది కానీ ఇద్దరికీ అర్థమయ్యేలా వర్షాకాలం.
1: అవును
0: కదా, ఎంత గొప్ప విషయం. అండ్ నీకేం ఏ కాలం ఇష్టం?
1: నాకు వింటర్ చాలా ఇష్టం.
0: వింటర్ చాలా ఇష్టం,
1: చాలా ఇష్టం.
0: ఓకే, ఏం చేస్తావు అసలు వింటర్ లో? అనగానే ఏం చేస్తావు? మంచి దుప్పటి ఒప్పుకొని
1: పడుకోని మంచి ఫేవరెట్ సిరీస్ పెట్టుకొని మంచి వేడివేడి ఛాయ్ తో పాటు మంచి స్నాక్స్ అలా ఎంజాయ్ చేస్తూ కోజీగా అలా టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం.
0: గ్రేట్. ఏంటి ఇవాళ స్పెషల్స్? ఏంటి ఏం తెచ్చావు? ఏం నడుస్తున్నాయి అసలు?
1: లైక్
0: ఇప్పుడు షోకి ఏం తెచ్చావు? ఇంకా వినిపించడానికి
1: వినిపించడానికి ఎస్ ఎస్ ఇవాళ నో నాట్ ఎగ్జాక్ట్లీ బట్ నేను ఇప్పుడు చెప్తే దానివల్ల లిజినెస్ ఫోకస్ చేసి వినొచ్చు. సో ఏంటంటే ఇవాళ మనకి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే ఉంది, ఇంటర్నేషనల్ విడోస్ డే ఉంది. సో వీటి గురించి చెప్తూ అసలు ఇలాంటి ఇంటర్నేషనల్ డేస్ అనేవి ఎందుకు పెడతారు అనేది కూడా నేను అడ్రస్ చేయబోతున్నాను నా షో
0: అన్నమాట. సో సచ్ ఎ వండర్ఫుల్ టాపిక్స్ అన్ని తీసుకొని వచ్చేసింది మీకోసం. మీరు అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హోప్, అంతే కదా?
1: ఎస్ ఎస్ వెరీ మచ్.
0: సో వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం
1: రంగులమయం.

కృష్ణకాంత్ రచన, తమన్ ఎస్ సంగీత సారథ్యంలో విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని ఆలపించిన ది రాజా సాబ్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.

0: FM Rainbow 101.9
1: స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:56:40 అలా పరిగెడుతుంది. మరి ఈ ఇవాల్టి షోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు దీని బాంధవ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం, వెంటనే ఉండండి. ఇది FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే రెండవ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ జూన్ 2

వేల 26 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిన్న ముగిశాయి. జూన్ 16 తేదీ నుంచి 22 తేదీ వరకు 10 సెషన్లు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 153752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 115028 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కళలు సంస్కృతిని పరిరక్షించడంతో పాటు కళాకారులకు ఉపాధి కల్పించేలాగా దేవాదాయ పర్యాటక సాంస్కృతిక శాఖల సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లోని రవీంద్రపాత్రలో నిర్వహించిన అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్లు దాటింది. ఈ యాప్ను ప్రజలు అధికంగా స్వీకరించడం యాప్పై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మన్ను చౌదరిని కలిసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. వివేక్ మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబిపూర్రాజు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 1 అక్టోబర్ అర్హత తేదీగా నిర్ణయించి జూన్ 20 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి 30 వరకు అభ్యంతరాలు దరఖాస్తులు స్వీకరిస్తారు. 1 అక్టోబర్ తొలి జాబితా ప్రచురిస్తారు. రంగారెడ్డి జిల్లాలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అందుబాటులో ఉన్న వివిధ హెల్ప్ లైన్ సేవల సమాచారం బోర్డును జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర సేవలకు 112, సైబర్ క్రైమ్ 1930 తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమాచారం బోర్డులను గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం విషయమై రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాపై నామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగిలిన దరఖాస్తులకు 15 రోజుల్లో నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ఆపిట్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్ మార్క్ లేని బంగారు

ఆభరణాలు పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలు విక్రయిస్తున్నట్లు గుర్తించి సుమారు 1.6 కిలోల బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ చట్టం 2016 ప్రకారం సంబంధిత సంస్థపై తదుపరి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ వడగాడ్పులు కొనసాగవచ్చునని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపుమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరియర్లు ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ స్థానాలతో పాటు 3 కార్పొరేషన్లోనూ బీజేపీ మేయర్ పీఠాలను గెలుచుకుంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: effect. The Enforcement Directorate, ED, is conducting searches at 18 premises in Chennai, Tiruchirappalli, Coimbatore and Madurai in connection with the alleged teacher recruitment exam manipulation case. The ED said the action is based on an FIR registered by the Central Crime Branch in the year 2017. It added that police had filed a charge sheet in the case in 2021. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have paid tribute to Dr. Shyama Prasad Mukherjee on his martyrdom day. In a social media post, the Vice President described Dr. Mukherjee as a visionary leader, renowned educationist and staunch patriot. In a social media post, Prime Minister Modi said Dr. Shyama Prasad Mukherjee dedicated his life to the country's development. He said Dr. Mukherjee's unwavering conviction, courage in public life and commitment to national interest continue to inspire generations. The United States has announced a $230 million sustainment package for India's M777A2 ultralight howitzers. In a social media post, U.S. Ambassador to India Sergio Gore said the defense partnership between India and the U.S. is continuously growing and the proposed sale is ready to be concluded. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim for the next 2 days. IMD said heavy rainfall conditions are also expected over Bihar, Arunachal Pradesh, coastal Karnataka, Madhya Maharashtra, Goa, Odisha, Telangana, Kerala and northeastern parts of the country today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds at places over Haryana, Punjab, Chandigarh, Delhi, Uttarakhand, Andhra Pradesh, Chhattisgarh, Gangetic, West Bengal, Gujarat, Tamil Nadu, Andaman and Nicobar Islands, Jammu and Kashmir and Ladakh till the 25th of this month. In football, FIFA World Cup, Algeria thrashed debutants Jordan 2-1 in a Group J encounter in Santa Clara, USA today. In another match, Norway defeated Senegal 3-2 in their Group I clash today at the New York Stadium and sealed their progress into the round of 32. In another super clash, Argentina defeated Austria 2-0 in their Group J match in Arlington, United States last night to secure a place in the round of 32. Benchmark domestic equity indices were trading moderately down in the forenoon session today. The Sensex slipped 254 points to 76,840, while the Nifty dipped 90 points to 24,013 when reports last came in. And with that, we end this news bulletin.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తే మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: મજૂર વર્ગ બહુ છે તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈક થાકીને લોકો સાંજે મોજુ કરતા હોય ત્યારે કઈક આવું.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and welcome back to Namaste, Hello, Adab. So, imagine a problem affecting millions of people, but hardly anyone talks about it. What happens then? That's exactly why international days exist. When the United Nations choose a theme, it's usually connected to major global priorities like peace, human rights, sustainable development, health or equality. For example, many people may never have heard of certain health conditions, social issues or vulnerable communities until an international day shines a spotlight on them. Dosto, awareness is powerful. The more people know, the more likely they are to care. And the more they care, the more they are likely to react. Aaj hum International Widows Day ki baat kar rahe hai, but the larger message is that behind every International Day is a real human story and real people whose lives can improve when the world pay attention. So, awareness is not just an information, it is a first step towards action.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: Welcome to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and we are in our Hello Rainbow show. So, topic chappa kada? Yes, entante mee lifetime lo meer chusina ippati varaku meer chusina edaina oka development society lo one anything change. As I told you before, from cash payments to UPI transactions or doing digital payments, online shopping, mobile banking, ఆన్లైన్ క్లాసెస్ మేబీ ఏమైనా చెప్పండి, బికాస్ ఫ్రెండ్స్ ఈ స్మాల్ చేంజెస్ చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి కదా మన లైఫ్లో. వీ ఆఫెన్ డోంట్ రియలైజ్ హౌ మచ్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ అరౌండ్ అస్ ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ కంఫర్ట్ అండ్ స్పీడ్. సో కమ్ ఆన్ రెయిన్బో లిజనర్స్, ఐ వాంట్ టు హియర్ యువర్ స్టోరీస్. మీ లైఫ్ని ఈజీ చేసిన ఒక డెవలప్మెంట్ ఏంటి, టెల్ అస్ అండ్ లెట్స్ సెలబ్రేట్ దీస్ బ్యూటిఫుల్ చేంజెస్ టుగెదర్. లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Mantu Matladanki oka caller ready ga unnaru. Hello.
2: Hello.
1: Namaste andi, mee peru?
2: నమస్కారం అమ్మా, నేను ఓలేటి ప్రభాకర్ రావు అని.
1: ప్రభాకర్ రావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఫ్రమ్ బెంగళూరు ఇప్పుడైతే.
1: ఓ నైస్ అండి, చెప్పండి. టాపిక్ విన్నారు కదా?
2: విన్నాను విన్నాను. డెవలప్మెంట్.
1: ఎస్ ఎస్ చెప్పండి.
2: డెవలప్మెంట్ అంటే అప్పటికి అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళం, ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నాం.
1: ఓ నైస్.
2: అప్పుడు సీదా సాదా బట్టలు వేసుకునేది, ఇప్పుడు కాస్త మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాం.
1: ఓకే.
2: ఇంతకన్నా నా లైఫ్ లో డెవలప్మెంట్ చాలా హాస్యంగా ఉంటుంది ఇది.
1: ఓకే చెప్పండి, పర్లేదు.
2: అయితే అప్పుడు కింద కూర్చొని భోజనం చేసేవాడిని, నో డైనింగ్ టేబుల్స్.
1: ఓకే.
2: మా అమ్మాయిలు పెళ్లిళ్ళు ఎప్పుడైతే అయిపోయాయో అప్పుడు డైనింగ్ టేబుల్స్, తర్వాత లిఫ్టులు. అప్పుడు మూడంతస్తులు కూడా మెట్లు ఎక్కేవైపోయేవాడిని నేను.
1: ఓకే.
2: ఎప్పుడు 50, నా ఏజ్ 55-58 వచ్చే వరకు కూడా. ఇప్పుడు వీటికి అలవాటు పడిపోయి నడుము నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి.
1: అవునండి.
2: సపోజ్ ఎప్పుడైనా మెట్లు దిగుదామన్నా కూడా కావడం లేదు, ఆ లిఫ్ట్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సి వస్తున్నది.
1: అవునండి. అవును.
2: అలాగే కింద కూర్చొని భోజనం చేయడం కూడా కాదు, టేబులే కావాలి.
1: అవును, ఎగ్జాక్ట్లీ.
2: అంటే అలవాటు పడిపోయామన్నమాట వీటికి.
1: అవునవును.
2: అలాగా నాలో డెవలప్మెంట్ అనమాట ఇది.
1: అవునండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అది నిజమే. అండ్ టెక్నాలజీ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా జరిగాయి, అలాగే ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్.

0: మనం ఎలా వాడతామో అని.
1: అప్పట్లోనే ఇంకా బాగుండేదమ్మా నాకు అనిపిస్తున్నది.
0: అవునండి, నిజమే.
1: అప్పట్లో నిజంగా చెప్తున్నా, నా హెల్త్ గురించి నాకు తెలుస్తుంది కదా.
0: అవును,
1: ఇప్పుడు కింద కూర్చుందాం అంటే నిజం కావాలమ్మా, కొద్దిగా బర్లీ కనిపిస్తుంది.
0: ఎస్ ఎస్ ఎస్ అండి.
1: అప్పుడు ఏమీ లేకుండా శుభ్రంగా హాయిగా ఉండేదన్నమాట. ఇప్పుడు అంటే దాని తర్వాత ఏమో ఫుడ్ లో కూడా కొంచెం అలవాట్లు మార్పు వచ్చేసింది.
0: అవును అవును.
1: ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు వీళ్ళ కల్చర్ కి నేచర్ కి పిజ్జాలు,
0: ఎస్ ఎస్,
1: అదేమిటది ఇంకోటి మ్యాగీలు, అది కూడా నేను నేర్చుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు
0: అవునండి,
1: అంటే ఇప్పుడు ఇంకో లోకం చూస్తున్నా అనమాట. అప్పటి వరకు 55 వరకు ఒక లోకం చూసా, ఇప్పుడు ఇంకొక లోకం చూస్తున్నాను.
0: అవునండి, ఇంట్రెస్టింగ్ గా. ఎస్ ఎస్ ఎస్,
1: మార్పు చాలా వచ్చేసింది, డెవలప్మెంట్ చాలా అయిపోయింది.
0: అవును అవును. ఎస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, సో యా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, అండ్ ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ అస్ మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, దీన్ని యూనో ఎంతవరకు లిమిట్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుంది. సో ఇలా మీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మాకు చెప్పడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030, 0402323481, అండ్ 0402970471. లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: You're listening to Akashvani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. So let me tell you something from my experience. So one more big change I personally feel is the shift from standing in long queues to doing everything online. Yeah, earlier, tickets book cheyali ante hours wait cheyali. Government work ante half day or full day gone. Kani, ippudu everything is just a few clicks away. From railway tickets to bill payments, certificates to bookings, anni online lo easy ga aipothunnai. Sometimes I still remember those long queues and think, wow, how much easier life has become now. He changed really taught me one thing, time is precious and technology is helping us saving it beautifully. Tappadandi technology tho paatu manam kuda edagali and we should also think evolvingly. సో అప్పటికిప్పటికి కొన్ని చేంజెస్ వల్ల మనం యాజ్ ఫిజికల్గా కొంచెం డిస్టర్బ్ అవుతున్నా, బట్ ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ అస్ అగెయిన్ టు కీప్ ఇట్ ఇన్ లిమిట్. సో మీరు మీతో మీ డెవలప్మెంట్ హిస్టరీ షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కాల్ అస్ ఆన్ నెంబర్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970475. ఐల్ కీప్ వెయిటింగ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. My dear Hello Rainbow listeners, I want to share something funny from my own experience. Earlier, I used to remember everything, phone numbers, birthdays, even small directions. Kani ippudu situation totally changed from memory to mobile. Everything is stored in my phone now. Contacts, reminders, passwords, literally everything. అప్పుడు ఒక నెంబర్ డయల్ చేయాలి అంటే బ్రెయిన్ వర్క్ చేసేది, ఇప్పుడు జస్ట్ సెర్చ్ అండ్ ట్యాప్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ మై ఫోన్ హ్యాస్ బికమ్ మై సెకండ్ బ్రెయిన్ అండ్ హానెస్ట్లీ లైఫ్ హ్యాస్ బికమ్ ఈజియర్ బట్ అ లిటిల్ ఫర్గెట్ఫుల్ ఆల్సో. ఈ చేంజ్ చూస్తే నాకు అనిపిస్తుంది టెక్నాలజీ హ్యాస్ మేడ్ లైఫ్ సింపుల్ బట్ ఆల్సో మేడ్ అస్ డిపెండ్ ఆన్ ఇట్ అ లిల్ మోర్. సో మీ థాట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ ఇస్ ఆన్ నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970475. Listen to this beautiful song.

0: Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Mantu Matladdaniki oka caller ready ga unnaru. Hello.
2: Hello, Shubha Madhyana Madam Gari.
1: Good afternoon andi, meeku kuda Shubha Madhyana. Mee peru?
2: Jay Ramesh amma.
1: నమస్తే రమేష్ గారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: ఉస్మాన్ గంజ్ అమ్మా.
1: ఓకే, టాపిక్ విన్నారు కదండి.
2: ఏం చెప్పారు, అర్థం కాలేదు మనకు.
1: లేదండి, ఇప్పుడు మీరు ఒకప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో ఏదన్నా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అండ్ దానివల్ల మీ లైఫ్ చాలా ఈజీ అయ్యింది అని అనిపించేది, లైక్ ఆన్లైన్ బుకింగ్స్ అంటారు, లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అలాంటివి ఏమైనా?
2: రమేష్ ఉస్మాన్ గారు, అయితే అమ్మా అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందంటే అరిచేతుల్లో వైకుంఠం చూస్తున్నాం ఇప్పుడు.
1: అవునండి,
2: ఒకప్పుడు ఎస్టి ట్రంకాలు బుక్ చేసి గంటలు కమాన వెయిట్ చేసి ట్రంక్ బుకింగ్ అయిన తర్వాత ఎప్పుడో మనకు వాళ్ళు కనెక్షన్ ఇచ్చేది ట్రంకాలు మాట్లాడాలంటే. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఇండియా నుంచి మొత్తం ఆల్ ఇండియాలో మాట్లాడగలుగుతున్నాము, వేరే ప్రపంచ దేశాన్ని ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆన్లైన్ లో మాట్లాడుకుంటున్నాం. ఎంత చేంజ్ అయిపోయిందంటే, ఒక 25 ఇయర్స్ కింద ఒక కాల్ చేద్దామంటే, బాంబే చేద్దామంటే 2 సెకండ్ 1 రూపీ 35 పైసా ఉండేదమ్మా. 2 సెకండ్ డే పూట, నైట్ పూటనేమో 8 సెకండ్ కు ఒక కాల్ ఉంది, రాత్రి 10 తర్వాత అట్లా ఉండే. అసలుంటిది ఎంత చేంజ్ అయిపోయిందంటే, పబ్లిక్ చాలా సుఖం అయిపోయిందమ్మా. ఇప్పుడు అన్నిటికంటే చీప్ అంటే ఫోనేనమ్మా ఇప్పుడు.
1: అవునండి,
2: మన స్టెచ్యులేట్ పుణ్యం అనమాట. ఇది చాలా బాగా అయిపోయింది. ఇంకోటి ఆన్లైన్ బ్యాంకింగ్ అయినా కూడా బ్యాంక్ లో పోయి గంటల కమానం లైన్ లో ఉన్నప్పుడు క్యాష్ కట్టడము, క్యాష్ తీసుకోవడము, అట్లా ఎంతో చెక్కులు ఇచ్చి ఎంతో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత నా పేరు మీకు, మీ పేరు మీ పేరు నా పేరు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఎంత ఈజీ అయిపోయింది. చాలా చాలా ఈజీ అయిపోయింది. ఆటో ధర ఉంటుంది, కూరగాయల బండి ధర ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్ తో ఉంది.
1: అంతే కదా, ఉండాలి టెక్నాలజీతో పాటు మనం కూడా గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
2: ధన్యవాదాలు.
1: Yes, if you want to share your thoughts, please call us on number 0402323003030.

0: చేస్తున్నాడు మెహబూబా అని. సులువు ఎక్కువైపోయిందండి. అలా అదే రకంగా రోగాలు కూడా అదే విధంగా వస్తున్నాయండి. హాస్పిటల్ కూడా ఖాళీ ఉండలేదు మేడం. చిన్నపిల్లలకే కళ్ళు కూడా మస్కులు వచ్చేస్తున్నాయండి.
1: మూత
0: అద్దాలు లాంటి అద్దాలు వేస్తున్నారండి. తలపోట్లండి, నడుము పోట్లండి, ఎక్కడ లేని అనారోగ్యాలు వస్తున్నాయి మేడం.
1: అవునండి,
0: మనం సులువే చూసుకుంటున్నామండి. మనకు వచ్చే అనారోగ్యాల గురించి చూసుకుంటలేదండి. డబ్బితే హాస్పిటల్ వెళ్తున్నారండి, తగ్గిపోద్ది అనుకుంటున్నారు అంతే అండి.
1: అవునండి,
0: ఇదేనా నా ఒపీనియన్ మేడం. థ్యాంక్స్ మేడం.
1: థ్యాంక్ యూ ఫర్ షేరింగ్
0: బాబా. జూబ్లీ మేడం.
2: Hey, very hungry. What's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
4: And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.

0: FM Rainbow 101.9.
1: You're listening to Akashwani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Manto Matladanki o caller ready ga unnaru.
2: Hello. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు?
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: నమస్తే అండి.
2: ఇకపోతే అండి, మా కె రమేష్ ఉస్మాన్ గారు, కె రమేష్ శెట్టి గారు మాట్లాడారు, వారి మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నానండి. చాలా సులువు అయిపోయిందండి. అంటే చాలా సులువును పెట్టండి, ఒకప్పుడు చెమటలు పట్టేలాగా పని చేసుకునేవారు అండి. ఏదైనా కావాలంటే ఇప్పుడు కాళ్ళ దగ్గరకు వస్తున్నాయండి. కానీ బయటికి అడుగు తీసి అడుగు పెట్టడం సుఖమారుతనం ఎక్కువైపోయిందండి ప్రజలకండి. ప్రజలకంటే అందరం నన్ను తిట్టుకుంటారేమో ఇలా చెప్పి

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Hey Vashyam, mottan kochesav. Yes. స్టూడియోలో సమయం 2 గంటల 2 నిమిషాలు దాటి 53 సెకండ్లు అవుతుంది. నేను మీ ఆర్జిరీను. యా వర్షం వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. మరి ఇవాళ జర్నీ హైదరాబాద్లో బోల్డ్ అనే విషయాలు మీకోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఏమనుకున్నాను

0: తెలుసా, అదేదో వర్షం అప్పుడెప్పుడో వస్తానన్నది, ఇంకా రానే రాలేదు. ఒకవేళ వర్షం పడింటే వేడి వేడి బజ్జీలు చేసుకొని హాట్ కాఫీ ఆర్ హాట్ టీతో చక్కగా మంచి మ్యూజిక్ పెట్టుకొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ తిందామా అని వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఆ ఫీల్ రావాలి కదా, మీ అందరికీ మంచి మంచి రెసిపీస్ గురించి జష్ని హైదరాబాద్లో చెప్పడానికి. రాలేదు అనుకున్నాను మొత్తానికి, నేను షో గురించి ఆలోచిస్తున్నప్పుడు వర్షం రానే వచ్చింది. ఇలాగే వర్షాలు కురవాలి, వర్షాలు ఎప్పుడు పడుతూ ఉండాలి. మనం వర్షాలు పడినప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి, అండ్ మంచి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి. అబ్బా ఇంతగా ఊరిస్తున్నావు, ఇంతకీ ఏంటి అని అంటే, జష్ని హైదరాబాద్లో మన హైదరాబాదీ రుచులు మీతో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంతకీ ఇవాళ ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది పాట తర్వాత వింటూనే ఉండండి. జష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం.
1: Can you feel her? Is your heart speaking to her?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అప్పట్లో ఒకటి ఉండేదండి, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ, నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు జెష్ని హైదరాబాద్. నిజమే, అప్పట్లో ఒకటి ఉండేది, ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకి ఏం కావాలన్నా ఏం చేసి పెట్టాలన్నా అమ్మమ్మ నాయనమ్మలు చేసి పెట్టేవాళ్ళు, ముఖ్యంగా చిరుతిళ్ళు. అందులోనూ ఎన్నో రకరకాల చిరుతిళ్ళు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చేసే చిరుతిళ్ళలో కూడా మంచి పోషకాహారం ఉండేది, అంతకు మించి అమ్మమ్మ నానమ్మల ఆప్యాయతలు ప్రేమలు ఉండేవి. తినడం ఒక ఆర్ట్ కాదు, కాదు తినిపించడం మాత్రం ఖచ్చితంగా ఒక ఆర్టే. ఎందుకంటే మనవరాలు మనవడి కోసం మురిపాలను రంగరించి మరీ వాళ్ళు తయారు చేసే చిరుతిళ్ళు ఖచ్చితంగా మన జష్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక్కడ మనవరాలు మనవడు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనవరాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్పెషల్గా పరిచయం చేయక్కర్లేని ఏదైనా స్నాక్ ఉంది అంటే అది మరమరాలు మాత్రమే. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, ఈజీగా మరమరాల్ని మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఎవరైనా సడన్గా వచ్చినా కూడా వాళ్ళకి అలా కొంచెం నూనె ఉప్పు కారం ఆనియన్స్ అలా కలిపి ఇచ్చేసేయచ్చు. ఇలా కూల్ వెదర్ ఉన్నప్పుడు కాస్త పంట కింద కారం కారంగా కరకరలాడుతూ నిమ్మరసం పిండుకొని ఇలా ఆ ఫీల్ మరమరాలది రకరకాలుగా చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఎంత చెప్పుకున్నా కూడా అసలు పరిచయం లేని స్నాక్ ఐటెం ఏదైనా ఉంది అని అంటే అది మరమరాలు మాత్రమే. శుభకార్యాల్లో వాడతారు, బ్రేక్ఫాస్ట్లో వాడతారు, రకరకాలుగా వాడతారు. సరే ఇందుకీ మరమరాలు తింటే ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ దీని వెనుకున్న హిస్టరీ ఏంటి, కదా ఇవన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రీను.

0: cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly, every night at 8 PM on FM Rainbow 101.9.
1: Telanganam, Telangana's heartbeat on air.
2: మరమరాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సింపుల్గా అనిపించవచ్చు, ఏంటి మరమరాల గురించి ఏముందబ్బా మాట్లాడుకోవడానికి అని. నిజమే, ఏదైనా పేరు విన్నప్పుడు అలాగే ఉంటుంది, కానీ దాని వెనక ఉన్నటువంటి హిస్టరీ తెలిస్తే ఉంటుంది. సరే, హిస్టరీ అన్నాను కాబట్టి హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు జేష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు. ఎప్పుడైనా సరే దేని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నా, స్పెషల్గా జేష్ని హైదరాబాద్లో, ఆ హిస్టరీ ఏంటి, ఆ రెసిపీకి ఉన్న టైప్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. మరమరాలు అని అంటే పఫ్డ్ రైస్ సింపుల్గా చెప్తాం, కానీ ఆ చరిత్ర మాత్రం చాలా పురాతనమైంది. బియ్యాన్ని తేలికైనా నిల్వ ఉండే చిరుతిండిగా మార్చడానికి ప్రాచీన ఆసియా దేశాల్లో దీన్ని కనుగొన్నారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ సన్యాసుల ఆహారంగా, ఉత్సవాల్లో ప్రసాదంగా దీన్ని వాడుతూ ఉండేవాళ్ళు ప్రాచీన భారతదేశంలో. తర్వాత మన ముఖ్య తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా మరమరాల చరిత్రను పరిశీలిస్తే మన దేశంలో శతాబ్దాలుగా మరమరాలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల్లో నైవేద్యంగా పేలాలు, మరమరాలతో చేసిన పిండిని తొలి ఏకాదశి నాడు తినడం మన సాంప్రదాయం. ఇక తయారీ గురించి మాట్లాడుకుంటే, పూర్వం మట్టి కుండలు లేక ఇసుకను వేడి చేసి అందులో బియ్యాన్ని పోసి చిరుధాన్యాల మాదిరిగా పేలాలని మార్చారు. క్రమంగా ఇది కుటీర పరిశ్రమగా కూడా మారింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరమరాల్ని విరివిరిగా వాడుతూ ఉంటారు, మనకు తెలిసిందే. అండ్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఇటువైపు కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇక తెలంగాణలో చూసుకుంటే నల్గొండ జిల్లాలో కట్టంగూర్ ప్రాంతంలో దాదాపు 80 సంవత్సరాల క్రితమే కుటీర పరిశ్రమగా మరమరాల తయారీని ప్రారంభించారు. మొదట్లో 50 కుటుంబాలు బట్టీల ద్వారా తయారు చేసేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. అలా ఇప్పటికీ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. కట్టంగూరులో చాలా దగ్గరగా కూడా ఉంటుంది హైదరాబాద్కి కట్టంగూరు అనేది. వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా కూడా అనిపించే ప్లేస్. అండ్ ఈ మరమరాల్ని మనం మాట్లాడుకుంటున్నాం, మరమరాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమలో మరమరాలతో చేసే ఉగ్గాని ఎంత ఫేమస్సో ఉగ్గాని బజ్జి అందరికీ తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్లో ముంత మసాలా, పిడత కింద పప్పు, మసాలా మిక్చర్, తెలంగాణలో సింపుల్గా నేను చెప్పినట్టు ఆ పేరు ఎంత సింపులో ఆ స్నాక్ కూడా అంత సింపుల్ అండి. ఇంకా యాడ్ఆన్స్ అంటే అది మీ ఇష్టం. నెక్స్ట్ నేను టైప్స్ ఏమేమి ఉన్నాయి చెప్పేటప్పుడు నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. సరే, ఇప్పుడు నేను ఒక రెండు పాటలు వినిపిస్తాను. అవేంటి అంటే, ఏదైనా మనం మాట్లాడుకునేటప్పుడు ఇలా చూడు అలా చూడు అంటాం కదా, నాకు ఇదేదో బాగా అనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలి. రెండు పాటలు అనిపించింది. ఒకటి ప్రేమించుకుందాంరా సినిమాలోంచి అలా చూడు అనే సాంగ్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా చూడు అనే పాట, అదేమో నీ స్నేహం సినిమాలోంచి. రెండు బ్యాక్ టు బ్యాక్ మీకు వినిపిస్తాను. రెండు పాటలు చాలా బాగుంటాయి చూడడానికి, వినడానికి, ఎంజాయ్.

టైంపాస్కి ఏదైనా తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే స్నాక్ ఐటమ్. మీరు వింటున్నారు జష్న్ హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరమరాలే అండి, ఇంకేంటి టైంపాస్కి ఏదైనా తినాలి అనిపించినా, తినిపించాలి అనిపించినా అప్పటికప్పుడు ఒక 30 సెకండ్స్లో అలా మరమరాల మిక్చర్ని కలిపేసేయచ్చు, అవునా కదా? సరే, మనం ఎలా కలిపినా కూడా వాటిలో మనం యాడ్ చేసుకునేటువంటి తర్వాత ఉప్పు, కారం, నూనె ఇవి కాకుండా నిమ్మరసము, ఉల్లిపాయలు, టమాటో, క్యారెట్ తరుగు, లేదు అని అంటే సన్నటి మిక్చర్, ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ పోతే కొంచెం వేయించిన పల్లీలు ఖచ్చితంగా ఉండాల్సి, మా పుట్నాలు కూడా వేసుకుంటారు తెలంగాణలో తప్పకుండా. సో ఆస్వాదించి తీరాల్సిందే. ప్రాంతీయతతో సంబంధం లేకుండా అందరి మనసుల్ని గెలుచుకున్న స్నాక్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది మరమరాల మిక్చర్ మాత్రమే. ఇంటికి వచ్చిన అతిథులకి కూడా చక్కని చేసి పెట్టడానికి మరమరాల రెసిపీలు బోల్డ్ అన్నీ ఉంటాయి కదా. సో పిల్లలకి కూడా ఎప్పుడైనా మనం అంటే వాళ్ళ ఫింగర్స్, చంటి పిల్లలకి వాళ్ళ ఫింగర్స్ ఇలా స్మూతింగ్గా అవ్వడానికి కూడా మరమరాలని ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి తినడం అలవాటు అవ్వడం కోసం. ఇంటి నిండా పోసినా ఏమీ అవ్వదు అని చెప్పి అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఇలా ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలకి కూడా. సో ఇట్లా మన ట్రెడిషన్లో భాగమైనటువంటి మరమరాలు మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇలా ఎంతో క్రేజ్ ఉందనే చెప్పాలి అక్కడ. అండ్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ముఖ్యంగా ఈ మరమరాలతో చేసే స్నాక్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదట. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ని సందర్శించండి.
1: FM Rainbow 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు జేష్ణి హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ ఒక మంచి స్నాక్ ఐటెం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పఫ్డ్ రైస్ అని సింపుల్గా మనం అనుకున్నా ఇది మాత్రం బెస్ట్ స్నాక్ ఐటెం అనే చెప్పాలి. లడ్డూలు, బేల్పూరి, స్వీట్స్ వీటితో చేస్తూ ఉంటారు. ఇక ఉగ్గాని పెడతో కింద పప్పు గురించి, అందులో ఉన్న రకరకాల ఫ్లేవర్స్ గురించి నేను చెప్తూనే ఉన్నాను. టైంపాస్కే అయినా కూడా ఈ స్నాక్ ఐటెం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, నిపుణులు చెప్తున్న మాట కూడా. విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ ఇలాంటి పోషకాలు మొండుగా ఉంటాయి. అలాగే తేలిగ్గా ఉండే ఈ మరమరాల ఆహారం, ఈ క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉండడం, దీంతో ది బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. ఎముకలకి కూడా బలాన్ని ఇస్తుందట విటమిన్ డి, అలాగే బీలోతో పాటు కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉండటం వల్ల చాలా వరకు మనకు వచ్చే కీళ్ళ నొప్పుల్ని కూడా తగ్గిస్తాయట ఇవి. ఎప్పుడైనా సరే ప్రమాదవశాత్తు ఎముకలు విరిగితే రోజువారి ఆహారంలో దీన్ని జోడించడం చాలా మంచిదని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. ఇంకా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది మరమరాలు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మరమరాలు ఉప్మా కూడా చేస్తుంటాం కదా మనం, సింపుల్గా మనం ఎలా అయితే ఉప్మాలు చేసుకుంటామో అలాగే మరమరాల్ని కొంచెం జస్ట్ నీళ్ళల్లో అలా తడిపి తీసి మనం ఉప్మాకి ఎలా అయితే పోపు వేసుకుంటామో అలాగే వేసుకొని రకరకాల వెజిటేబుల్స్ని లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, బటానీ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి ఆ మరమరాలను వేసి కొంచెం నిమ్మకాయ పిండి తింటే ఉంటుంది. అబ్బా అద్భుతం, బాగుంటుంది చాలా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా నాకు మెసేజ్ చేయండి. సో కాబట్టి ఎక్కువ మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అండ్ జంక్ ఫుడ్కి కూడా దీంతో దూరంగా ఉండొచ్చు, బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. అందరూ చెప్పుకునేది ఏదైనా తినేటప్పుడు గ్లూటెన్ ఫ్రీ ఉందా లేదా అని చెప్పి. చాలామంది మరమరాలు గ్లూటెన్ ఫ్రీ గోధుమలు తినని వాళ్ళు కూడా ఇది మంచి ఆప్షన్ అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ సోడియం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు డాక్టర్స్, కాబట్టి ఇందులో సోడియం కూడా ఉంటుంది అండ్ బీపీ పెరుగుతుందనే భయం కూడా అక్కర్లేదు. ముఖ్యంగా ఈ రోజులు అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య జీర్ణ సమస్యలకి చెక్ పెడుతుంది మరమరాలు. పేగు ఆరోగ్యానికి చాలా మంచివట ఈ మరమరాలు. మనం కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టి తింటాం కాబట్టి అది మనం తిన్నాక జీర్ణం అయ్యేందుకు చాలా తేలిగ్గా ఉంటుంది, సులభంగా ఉంటుంది. ఎవరైనా సరే జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటాయితే ఇలా సులభంగా మనం ఈ మరమరాలని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. జస్ట్నే హైదరాబాద్లో ఇవాళ మరమరాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము స్నాక్ ఐటమ్గా. సో దీంతో ఉన్న బెనిఫిట్స్ చెప్పుకున్నాము అండ్ హిస్టరీ చెప్పుకున్నాము, బోల్డ్ అనే టైప్స్ చెప్పుకున్నాము. ఇంకా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, నెక్స్ట్ చెప్తా. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఏదేమైనా ఆ రోజుల్ని మర్చిపోలేం. జయశ్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజమే, ఆ రోజులు మళ్ళీ రావు. ఎందుకు అంటే అప్పటి స్నాక్ ఐటమ్స్ అలా ఉండవు. మీకు గుర్తుందా, ఎక్కడ చూసినా ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా మరమరాలు బెల్లంతో చేసిన ఉండలు షాపుల్లో ఈజీగా దొరికేవి. సరే, ఇప్పటికీ కూడా మనం తయారు చేస్తున్నాము, మనకు దొరుకుతున్నాయి, కానీ ఆ ఫ్లేవరు ఆ ఎమోషన్ మాత్రం ఇప్పుడు అసలు రాదనే చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు మరమరాల బెల్లం ఉండలు?

పిల్లలు ఇష్టంగా తినే మరమరాల ఉండలు చాలా ఈజీగానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మరమరాలు అనగానే మనకు గుర్తొచ్చేది మరమరాల మిక్చర్, తర్వాత మరమరాల బెల్లం ఉండలు. మరమరాల బెల్లం ఉండలు లేకుండా అసలు 90s కిడ్స్ వాళ్ళ బాల్యం గడిచింది అంటే ఎవరైనా ఓ అగ్రి అవుతారా? నో కదా. యా, చిన్నపిల్లలకి ఎక్కువగా ఎందుకు ఫస్ట్ ఇదే పెడతారంటే ఈజీగా మనం ఇందాక చెప్పుకున్న బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ ట్రై చేసేటప్పుడు ఇప్పుడు ఓట్స్ అని ట్రై చేస్తున్నారు, కానీ అప్పట్లో మాత్రం ఫస్ట్ మరమరాలే ట్రై చేసేవాళ్ళు ఏదైనా. సో మరమరాల్లో ఉన్న టైప్స్, హిస్టరీ అన్నీ మాట్లాడుకున్నాము. ఎప్పుడైనా సరే మరమరాలతో మీరు ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేసినా, లేదు మరమరాల్ని తిన్నా, ఆకాశవాణిని మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జేష్నే హైదరాబాద్.

rainbow. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సీఎంఓ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల ఆటంకాలను తొలగించేందుకు ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ను నియమించారు. దీని నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకువెళతారు. రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా పోస్టులో ఉపరాష్టపతి స్పందిస్తూ డాక్టర్ ముఖర్జీని ఒక దూరదృష్టిగల నాయకుడిగా, ప్రఖ్యాత విద్యావేత్తగా, బలమైన దేశభక్తుడిగా అభివర్ణించారు. భారతీయ జనసంఘ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి రైతు నేస్తం ద్వారా రాష్ట వ్యాప్తంగా విత్తన మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 2601 మంది రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలకు, దేవుడి సొమ్ముకు కనీస రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందని బీజేపీ నిలదీసింది. బాసర పుణ్యక్షేత్రంలో 6 సిబ్బంది నైట్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఈ దొంగతనం జరగడం కేవలం సాధారణ చోరీ కాదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు, వారి నమ్మకాలపై జరిగిన దాడి అని ఆ పార్టీ విమర్శించింది. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.
4: Every day is a special kada. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ స్పెషల్ డేస్ ఏంటి అనేది డబుల్ కా మీటాలో మనం వింటూ ఉంటాం. అయితే ఇవాళ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకుందాము. బిఫోర్ దాట్, చిన్నప్పటి నుంచి కూడా మనకి గేమ్స్ అంటే ఇంటర్నేషనల్గా ఒలింపిక్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. యా, ఈరోజు జూన్ 23rd అంతర్జాతీయ ఒలింపిక్ డే. ఎందుకు అంత స్పెషల్, ఎందుకు ఇంత స్పెషల్గా జరుపుకుంటారో మీకు తెలుసా? అథ్లెట్లు ఒక్కసారైనా వాళ్ళ లైఫ్ టైంలో ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ పార్టిసిపేట్ అయినా చేయాలి అని ఎప్పుడు ఒక ఇలా పెట్టుకుంటారు కదా, ఏమంటారు, ఒక అచీవ్మెంట్ చేయాలి దాన్ని అని అనుకుంటారు కదా. సో విశ్వ క్రీడల సంబరం అని చెప్పొచ్చు. అయితే ఎవరైనా సరే స్పోర్ట్స్లోకి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఒక్కసారైనా సరే ఒలింపిక్స్లో పాల్గొనాలి అనుకుంటారు. ప్రతి ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ డేని ఇవాళ మనం 23rd జూన్న జరుపుకుంటూ ఉంటాము. అయితే 1947లో స్టాక్హోమ్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 41 సెషన్లో ఇది మన వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చేశారనమాట. అప్పుడే ఒలింపిక్ డే రన్ అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 1987 ఆ టైంలో. సో ఇంకా అప్పటి నుంచి కరెక్ట్గా చేస్తున్నారని చెప్పాలి. కాకపోతే ఇక 2021 నుంచి ఒలింపిక్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క థీమ్ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా సరే క్రీడల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వాళ్ళు ఏదైనా ఒక క్రీడని నేర్చుకోవడం కానీ లేదా ఒలింపిక్ క్రీడల్ని ప్రోత్సహించడం కానీ ఇలా క్రీడాకారులని ప్రోత్సహించడం కానీ చేయాలి అని చెప్పేసి. సో దీనికి వయస్సు, లింగం, సామాజిక నేపథ్యం, క్రీడా సామర్థ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో పాల్గొనాలి, ముందుకు రావాలి, ఎంకరేజ్ చేయాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనము ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అది ఇవాళ స్పెషల్ డే. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: FM రెయిన్బో 101.9.

Tá.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9
2: భలే ముచ్చటేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జేని, మీరు వింటున్నారు డబుల్ కామ్ మీటా. తీయని మాట, నిజంగా ప్రతి స్కూల్స్లో కూడా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు వాళ్ళు అదే కలర్ బట్టల్లో కనిపిస్తూ ఉంటారు ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పింక్ డే. పింక్ అంటేనే ముద్దు ముద్దుగా ఉండే బుజ్జాయిలు గుర్తొస్తూ ఉంటారు. అందులోనూ పింక్ కలర్ అంటే ఆ అమ్మాయిలకి సింబల్గా చెప్తూ ఉంటారు కదా. సో మరి ఇవాళ పింక్ డే అండి, నేషనల్ పింక్ కలర్ డే ఇవాళ జూన్ 23rd. సో దీన్ని ప్రేమ, కరుణ, ఆనందానికి సింబల్గా చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ గులాబీ రంగు అంటేనే లవ్, కరుణ, ఆనందం. ఇంకా స్కూల్స్, రకరకాల సంస్థల్లో గులాబీ రంగుల దుస్తులు ధరించి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

0: ప్రపంచమంతా కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ డే ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటాం, పింక్ డేకి ఏంటి అంత స్పెషాలిటీ అనేది చెప్పుకుంటూ రకరకాల ఏవైనా యాక్టివిటీస్ ఇవి ఇలాంటివి పిల్లలతో చేయిస్తూ ఉంటారన్నమాట. మెయిన్లీ ఈ డేకి సంబంధించి ఏంటంటే చాలా హిస్టరీయే ఉంది. 14th సెంచురీలోనే క్లాత్స్ మీద డిజైన్స్ వేయడం, అంటే పింక్ లైట్ బేబీ పింక్ కలర్ని ఒక ట్రెండ్గా తీసుకురావటం, ఫ్యాషన్లో మహిళల ఫ్యాషన్లో అప్పుడప్పుడే వస్తున్న మహిళల ఫ్యాషన్లో ఒక డిఫరెంట్ జోనర్ని వాళ్ళు క్రియేట్ చేశారండి. తర్వాత కళాకారులు కూడా ప్రోత్సహించేందుకు ఈ కలర్ని అప్పట్లో ఉపయోగించేవాళ్ళట. ఇక 19వ శతాబ్దానికి అంటే ఇంగ్లాండ్లో అయితే చిన్న పిల్లలకి పింక్ కలర్ రిబ్బన్స్ వేయడం అనేది ఒక ట్రెండ్గా చేశారట. అంటే యూనిఫామ్లో భాగంగా చేయడం ఇట్లాంటివన్నీ చేశారట. అమ్మాయిలకైతే పింక్, అబ్బాయిలకైతే రెడ్. సో గులాబీ రంగు దుస్తులు వాడటం ఇది 20వ శతాబ్దానికి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇంకా షాపింగ్ చేసేటప్పుడు కూడా షాప్ పింక్ అనేది కూడా ఒక దాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళట. సో ఇలా పింక్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా హిస్టరీ ఉంది. సో ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం పింక్ కలర్ డే. మీకు పింక్ కలర్ ఇష్టమా లేదా నాకు మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిట వింటున్నారు, నేను ఆర్జే రేణు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మాటైనా
4: పాటైనా
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగలమయం. డబుల్ కమీతో వింటున్నారు నేను ఆర్జే రేణు.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ స్పెషల్ డేస్ ఏంటి మాట్లాడుకుంటున్నాం కదా డబుల్ కామెటాలో. సో ఇవాళ చాలా చాలా

0: ఇష్టమైన రోజు ఏంటి అంటే నేషనల్ హైడ్రేటెడ్ డే. హైడ్రేటెడ్గా ఉండాలి, ఎప్పుడు మంచిగా నీళ్ళు తాగాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో మనకి లైఫ్లో ఈ హైడ్రేటెడ్గా ఉండాలి ఇది అని ఎప్పుడైతే వింటున్నాం, కానీ మనకు తెలుసు మనకైతే నీళ్ళు సరిగ్గా తాగకపోతే హెల్త్ ఎలా ఉంటుంది అని. 90% పీపుల్ అవాయిడ్ చేసేది వాటర్. వాటర్ ఎక్కువ తాగరు పబ్లిక్ ప్లేసెస్లో, ఉన్నప్పుడైతే అసలు ఏ తాగరు. ఇక ఉమెన్ అయితే అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సరే, వేసవి తాపము ఉన్నప్పుడు వాటర్ తాగేసాము, ఇప్పుడు సీజన్ మారింది, కానీ అయినా కూడా మనం ఇప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఎలా అయితే వేసవిలో మన బాడీని హీట్ నుంచి కూల్ చేస్తుందో వాటరు, అలాగే ఈ సీజన్లో కూడా మనకి అవసరం. లైక్ ఏమైనా సరే మనం వాటర్ తాగలేదు అని అంటే కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అయితే మనకు శక్తిని పెంచడానికి నీరు అవసరం, అలసటను తీర్చడానికి, తలనొప్పిని తగ్గించడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి, శరీర ఉష్ణోగ్రతను కరెక్ట్గా ఉంచడానికి చాలా చాలా అవసరం. హైడ్రేషన్ డ్రింక్స్ ఏమున్నాయి అంటే ఇందాక నేను చెప్పినట్టు చెరుకు రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలా. సో అందరూ కూడా ఎంతవరకు వాటర్ తాగాలి ఏంటి అనేది మనం మన పోషకాహార నిపుణుల్ని కనుక్కొని ఖచ్చితంగా అంత క్వాంటిటీ వాటర్ తాగాల్సిందే. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహ
1: ఒగ్గు కథల మేళవింపు
2: పేరిని నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
2: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
2: సర్వపిండి సాంప్రదాయం
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కా మీటా వింటున్నారు. డబుల్ కా మీటాలో మనం ఇవాళ ఏంటి స్పెషల్ డేస్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ అంతర్జాతీయ ఒలింపిక్ డే గురించి మాట్లాడుకున్నాము, అండ్ అలాగే హైడ్రేటెడ్ డే గురించి, పింక్ డే గురించి మాట్లాడుకున్నాము. ఇంకొకటి ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే అట. ప్రజాసేవ అనేది చాలా బాధ్యతతో కూడినది, అలాగే సామాన్యుడికి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని బెనిఫిట్స్ని అందించే విధంగా పబ్లిక్ సర్వీస్ ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే జూన్23 ఇవాళ. సో ఇవాళ ఉన్న స్పెషల్ డేస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇంకా మాట్లాడుకుందాం. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం. డబుల్ కమిటా వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను,
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మెట్రో స్వాధీనం, విస్తరణపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫేజ్ 1 ఆస్తుల విలువ, ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే 70 కిలోమీటర్లకు పైగా ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల భేటీలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ మెట్రో విస్తరణపై సానుకూల చర్చలు జరిగాయని, రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ రైతులకు నష్టం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దిగుమతి సుంకాన్ని 44% పెంచాలన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. రైతులు సన్నరకాల ధాన్యం సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంనగర్లో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు పొందాలన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో నిర్మించబోయే 100,000 ఇళ్ల కొత్త పథకానికి పేరు ఆహ్వానిస్తోంది. ఆకట్టుకునే మంచి పేరును సూచించిన విజేతకు 100,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. ఆసక్తి గలవారు ఈ నెల 28వ తేదీలోపు tghd.official ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ సూచనలను పంపించి ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీజేఎస్, వామపక్ష నేతలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మల్లురవి, సిపిఐ నేత నారాయణ, ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వారు గళమెత్తారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే 2 వారాల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేశారు. కాగా నిన్న హైదరాబాద్తో పాటు

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ఫిట్ వింటున్నారు. స్టే ఫిట్లో మనం ఎవ్రీ ట్యూస్డే ఫిట్గా ఉండడానికి ఫిట్ ఇండియాలో భాగంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో మరి ఫిట్గా ఉండాలి ఎలా అని అంటే, ఫిట్గా ఉండడానికి మనం ఏర్పరచుకునే ఏవైతే లక్ష్యాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఎలా మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, జిమ్లో సరైన విధంగా మనము ఎక్సర్సైజెస్ చేసి దాంతో మన లైఫ్ స్టైల్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలి అనే విషయాలు ఈ అవర్లో మాట్లాడుకుందాం. అయితే మనం ఎప్పుడైనా సరే ఎక్సర్సైజులు చేసేటప్పుడు, అది జిమ్లో అయినా ఇంట్లో చేసుకోవాలనుకున్నా, ముందుగా ఫిజిషియన్ని కలవటం అలాగే జిమ్ ఎక్స్పర్ట్ని కలవటం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే, కొంతమందిని చూసి వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ మేము కూడా చేస్తాము అని చెప్తూ ఉంటారు కదా, చేయాలని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనము ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే బరువులు ఎత్తడం కానివ్వండి, లేదు మనం ట్రెడ్మిల్ చేయడం, సైక్లింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, యోగా చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి కండరాల నొప్పుల్ని తగ్గించడానికి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేయడానికి, అలాగే మనం బరువుని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, కానీ దానికి తగినట్టుగా ప్రోటీన్స్, విటమిన్స్, మెయిన్లీ వాటర్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడుకుందాము, మనము వ్యాయామం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జిమ్లో అనే విషయాలు ఈ ఆర్లో మనం మాట్లాడుకుందాం. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జరీను ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
1: tourism,
0: cinema, culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: FM Rainbow 101.9.
4: ఫిట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. జిమ్లో చేసే వ్యాయామాలు ఏంటి అని స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. కాకపోతే నిపుణులు ఏం చెప్తున్నారంటే, జిమ్లో మీరు వ్యాయామాలు చేసేటప్పుడు మన శరీరం దృఢంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ దాంతోపాటు మనం చేసే వ్యాయామము మన శరీరానికే కాకుండా మనకు మానసిక ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెట్టేదిలాగా ఉండాలి. ఎస్, అందరూ చెప్పేదే వెయిట్ గెయిన్ అయినా మనకి లేదు, సిక్స్ ప్యాక్స్ చేయాలన్నా కండరాల పెంపు అదే కదా. అండ్ మన హార్ట్ బాగుండాలన్నా ఎక్సర్సైజులు చేయాలి. జిమ్కి వెళ్ళడానికి యూత్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునేవి. కానీ ఎప్పుడైనా సరే, స్ట్రెంగ్త్, వెయిట్ ట్రైనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, కార్డియో ఇవి చేసేటప్పుడు కంపల్సరీగా మనము బ్రేక్ అనేది ఇవ్వకుండా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని జిమ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఫిట్గా ఉండాలి, స్టే ఫిట్ విత్ జిమ్ అనంటే ఒక లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు, ఇంత టార్గెట్ ఉంది నాకు, నేను ఇంత వెయిట్ తగ్గాలి, నా బాడీ స్ట్రక్చర్ ఇలా అవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి అని చెప్తున్నారు నిపుణులు. అది సో ఏదేమైనా ఒకవేళ మీరు గనక జిమ్ గోయింగ్ గైస్ అయితే గనక డూ మెసేజ్ మీ. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫిట్ ఇండియా.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గుకథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఫిట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జిమ్కి వెళ్తున్నప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి అసలు, ఏ టైంలో జిమ్ చేస్తే మంచిది, ఎక్కడ జిమ్ బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి వచ్చేవే. అయితే ఫస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నవి ఏంటి అంటే, ఏదైనా సరే కొంచెం స్లోగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రోజే మరీ భారీ భారీ బరువులు ఎత్తేయకుండా ఒక క్రమ పద్ధతిగా మనము ఆ బరువుల్ని ఎత్తడం స్టార్ట్ చేయాలి. తర్వాత దేనికైనా సరే మనం స్కూల్కి వెళ్ళినట్టుగా కాకుండా దానికి ఒక టైం, ఒక ఇంట్రెస్ట్, మన బాడీ కూడా రెడీగా ఉందా లేదా చూసుకొని అట్లీస్ట్ 3 డేస్ అయినా వెళ్ళడం చాలా మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మనకు ఖచ్చితంగా వామప్ అనేది చాలా చాలా చాలా అవసరం. 5 to 10 minutes స్ట్రెచ్చింగ్ లేదా వాకింగ్ ఇలాంటివి బరువులు ఎత్తే ముందు చేయాలి. ఏదైనా వర్కౌట్స్ చేసే ముందు, అంటే జిమ్లో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మన బాడీకి తగ్గట్టుగా, మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అక్కడున్న ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మనకు చెప్తూ ఉంటారు కదా. సో ఫుల్ బాడీ వర్కౌట్, మన ఫ్యాట్ లాస్ అవ్వాలి, మన జర్నీ ఎలా ఉంది అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫిట్గా ఉండాలి. అదే ఫిట్ ఇండియా చెప్తోంది. ఎస్, వింటూనే ఉండండి ఫిట్ ఇండియా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫిట్ ఇండియా వింటున్నారు. మరి ఫిట్ ఇండియాలో భాగంగా మనం ఇవాళ ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి, వర్కౌట్స్ చేసేటప్పుడు జిమ్లో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైనా సరే మీరు జిమ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం కంటే మీరు మీ బాడీకి ఏది సూట్ అవుతుందో ఎక్స్పర్ట్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇఫ్ యూ కేర్ ఎక్సర్సైజ్, ఇట్ క్యూర్స్ యూ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పాలనలో పౌరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, నాగరిక్ దేవోభవ అనే సూత్రాన్ని పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. న్యూఢిల్లీలో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో మాట్లాడారు. వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్య సాధన దిశగా సాగుతున్న ప్రయాణంలో యువ ఐఏఎస్ అధికారులు ముందుండి నడిపించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో బలహీనపడే ఋతుపవనాల వల్ల రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పటివరకు 43% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సాగునీటి కొరత ఉన్న 315 జిల్లాలు దీనివల్ల ప్రభావితం అవుతాయని మంత్రి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభలో కార్మిక మంత్రి వివేక వెంకటస్వామి పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో నిర్మించబోయే 100,000 ఇళ్ల కొత్త పథకానికి పేరును ఆహ్వానిస్తోంది. ఆకట్టుకునే మంచి పేరు సూచించిన విజేతకు 100,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 28వ తేదీలోపు ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ సూచనలను పంపించి ఈ పోటీలో పాల్గొనవచ్చు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే 2 వారాల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. కాగా నిన్న హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు ఎన్ఎస్బి చైర్పర్సన్ 2 సభ్యుల పోస్టులకు క్రీడా మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులు వచ్చే నెల 22వ తేదీలోపు స్పోర్ట్స్ .vis.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ క్రీడా సంస్థల గుర్తింపు వాటి ఆర్థిక, నైతిక ప్రమాణాలను పర్యవేక్షించే కేంద్ర సంస్థగా ఈ బోర్డు పనిచేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. తాజా ట్యూన్స్ వింటున్నారు. సో ఈ ఆర్లో తాజా ట్యూన్స్ నేను వినిపిస్తాను, లేటెస్ట్ మూవీ సాంగ్స్. సో ఫస్ట్ సాంగ్ మీకు వస్తుంది ఫ్రమ్ ద మూవీ డెకాయిట్. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ సినిమా. అడ్విశేష్, మృణాల్ ఠాకూర్ నటించినటువంటి సినిమా. అండ్ సినిమాలో లీడ్ యాక్టర్గా తన మార్క్ని యాక్షన్తో అడివిశేష్ కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. అండ్ జూలియట్ అలియాస్ సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ చాలా బాగా నటించింది. భీమ్స్ అందించినటువంటి సంగీతం అండ్ ఈ సినిమాకు ఉన్న విజువల్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ మనం చెప్పుకోవాల్సినవి. అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, కుదిరితే మీరు కూడా చూడండి. ఇఫ్ ఆల్రెడీ చూసింటే మాత్రం ఈ సాంగ్ మీకోసం. రూబరూ వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నెక్స్ట్ వస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ బ్యాండ్ మేళం, తిప్పుకుంటున్నావు సాంగ్. అండ్ రామ్ పాడినటువంటి సాంగ్ ఇది. అండ్ చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. వినిద్దాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: తాజా ట్యూన్స్ వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడినటువంటి పాట విన్నాము, ధీమా ధీమా. సూపర్గా ఉంటుంది సాంగ్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ మీకు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ అండ్ అలాగే రాజు వెట్స్ రాంబాయి. ఇంకా చాలా సాంగ్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ ఎస్, ఇంత ఎనర్జెటిక్గా వచ్చాను కదా. ఎందుకు ఇంత ఎనర్జీగా ఉన్నాను తెలుసా? బికాస్ ఈ ఎనర్జీ వెనకాల కారణం ఒక కామ్నెస్. ఎస్, మరి అన్నీ ఆపేసి అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల వచ్చే ఎనర్జీ అన్నమాట. సీరియస్లీ, లిటరలీ మీరంతా చాలా బిజీ బిజీ బిజీ గజిబిజీగా ఉన్నారు కదా. జస్ట్ వెయిట్ వెయిట్ వెయిట్, అన్నీ ఆపేసి ఒక్కసారి జస్ట్ కాసేపు, ఫ్యూ సెకండ్స్ శ్వాస మీద ధ్యాస పెట్టండి. టేక్ అ డీప్ బ్రీత్, జస్ట్ లైక్ దాట్. ఒక 5 times మీరు అలా చేస్తే లుక్ అట్ యూ, చూసారా హౌ బెటర్ యు ఫీల్. నిజంగా సైలెంట్గా మనకి లైఫ్ ఇస్తున్న ఈ శ్వాస మీద కుదిరినప్పుడల్లా కాన్సన్ట్రేట్ చేస్తే, నిజంగా సైలెంట్గా మనం ఇలా ఉంటూ మెడిటేట్ చేస్తూ జస్ట్ అలా శ్వాసం తీసుకుంటూ మనం ఒక లైఫ్ని తీసుకుంటున్నాం మన లోపలికి, అంటే ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్ కదా. ఒక చిన్న శ్వాస మనకింత పెద్ద లైఫ్ని ఇస్తుంది, సీరియస్లీ. అండ్ దాట్స్ హౌ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ దిస్ బ్రీత్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ కదా. మరి ఆ శ్వాస మీద మనం ధ్యాస పెట్టకపోతే ఎలా? మరి జస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసమే కాదు, బట్ కామ్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే, ఫస్ట్లీ లైఫ్ని ఆస్వాదించాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మరి యోగా డే నుంచి ఖచ్చితంగా యోగా మెడిటేషన్ రోజు చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మరి హౌ అబౌట్ యూ? అసలు వాట్ ఇనిషియేషన్ యు ఆర్ టేకింగ్ టువర్డ్స్ యువర్ హెల్త్? నిజంగా దాని గురించి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఎస్, ఖచ్చితంగా లైఫ్ బెటర్ అవుతుంది ఆఫ్టర్ యూ స్టార్ట్ సంథింగ్ హెల్దీ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఎస్, మరి ఎస్ దాని గురించి మీరు నాకు షేర్ చేయండి, బికాస్ మీతో మాట్లాడడానికే నేను వచ్చాను ఈరోజు ఆన్ దిస్ ఈవినింగ్ షో ఆన్ ద జెన్ జీ. ఎస్, వెల్కమ్.

to Gen Z with me, RJ Prabhulika. This is a new show with multilingual పాటలు మీకోసం. మ్యూజిక్ ఫ్రమ్ 6 to 7 and 78 మన తెలుగు పాటలు వింటూ చక్కగా మీ మాటలు వినడానికి నేను వెయిట్ చేస్తుంటాను. అండ్ ఆఫ్టర్ దాట్ 8 to 9 ఇస్ తెలంగాణ, ఎవ్రీథింగ్ అబౌట్ తెలంగాణ. అండ్ ఎస్, నాట్ ఓన్లీ దాట్, 9:30 వరకు మన ఫేవరెట్ సాంగ్స్ అన్ని ప్లే అవుతాయి ఓన్లీ ఆన్ జే ప్రబ్లికాస్ షో టుడే. ఎస్, మరి ఆర్ యూ రెడీ టు వైబ్ విత్ మీ విత్ వండర్ఫుల్ మల్టీలింగ్వల్ మ్యూజిక్ విత్ మీ? ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రబ్లిక. మరి 6 to 7 మల్టీలింగ్వల్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దాట్.

నువ్వు చెప్పాక గుర్తొచ్చింది ప్రవళిక, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేసి కాసేపు మెడిటేట్ చేస్తే ఎంత బాగుందో అనేసి నాకు పవన్ మెసేజ్ చేశాడు ఫ్రమ్ గుడివాడ. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ పవన్ గారు. అండ్ ఎస్, కంటిన్యూస్ వర్క్లో ఉంటాం కదా, ఎస్, మరి మధ్యలో కాస్త బ్రేక్ దొరికినప్పుడు అలా అలా మొబైల్ డూమ్ స్క్రోలింగ్ చేయకపోతే జస్ట్ దాట్ వన్ మినిట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ శ్వాస ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్, మరి నేను చెప్పినప్పుడే కాదు మామూలుగా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు బ్రేక్స్లో ఇలా అనులోమ విలోమ చేస్తూ ఉండండి. ఎస్, అండ్ దాట్స్ వాట్ వి ఫెల్ట్ సో గుడ్ రైట్ ఫ్రమ్ ది యోగా డే. మరి ఎవరైతే యోగాని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో, మెడిటేషన్ రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో ఫాలో అవుతున్నారంటే

ఎస్, వాళ్ళకి ఎంత బ్లిస్ ఫేస్ చేస్తున్నారో, ఐ మీన్ ఫీల్ అవుతున్నారు, వీ క్యాన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ కదా. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక. అసలు వెదర్ ఎంత బాగుందో కదా నిజంగా. అంటే లైక్ నిన్న సడన్గా పడిన వర్షం వల్ల కొంచెం బీభత్సం అయితే హైదరాబాద్లో జరిగింది. 100% హైదరాబాద్లో ఏ కొంచెం వర్షం పడినా కానీ డెఫినెట్గా ట్రాఫిక్ మాత్రం ఫస్ట్ హిట్ అవుతుందన్నమాట. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే హైదరాబాద్స్ ఎలా అయిపోయిందంటే వర్షం అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కంటే అఫ్కోర్స్ ఇంట్లో బాల్కనీ వ్యూస్ నుంచి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఎక్కడైనా అలా అవుట్స్కర్ట్స్లో ట్రావెల్ చేయడానికి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. కానీ సిటీ సెంటర్లో ఉన్నప్పుడు మాత్రం ఓ మై గాడ్, ఈ వర్షం ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ అయితే తెప్పించేసింది సీరియస్లీ. సో హోప్ఫుల్లీ దిస్ రెయినీ సీజన్ షుడ్ బి వెరీ కంఫర్టబుల్, లేకపోతే అట్లీస్ట్ మనకు కంఫర్టబుల్గా ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దిస్ రెయినీ సీజన్. ఎస్, మరి అప్పుడే జలుబు, పడిసం, దగ్గులు అన్నీ మొదలైపోయాయి. అబ్బా అసలు సమ్మర్ సీజన్ ఎంత బాగుందో అనే ఫీలింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా మీకు. ఎస్, ఐ అండర్స్టాండ్ ఏదైతే మన దగ్గర ఉండదో ఖచ్చితంగా అదే కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్. ఎవరైతే కొంతమంది ప్రెజెన్స్ మనకు అర్థమవుతుంది, కొంతమంది యాబ్సెన్స్ కూడా మనకు అర్థమవుతుంది, అంటే ఇట్స్ ఇన్ ద బోత్ వేస్, నెగిటివ్గా చెప్పచ్చు పాజిటివ్ కూడా చెప్పచ్చు అనమాట. అంటే కొంతమంది ఉన్నారనుకోండి అబ్బా ఎందుకున్నారా బాబు అనిపిస్తుంది, లేరనుకోండి అమ్మాయి హాయిగా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఇంకొంతమంది ఉన్నారంటే అబ్బా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాము అన్నట్టు ఉంటుంది. లేకపోతే అబ్బా ఎందుకు రాలేదు ఈరోజు, ఛా ఐ మిస్ దెమ్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక. బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ దిస్ ఈవినింగ్ టైమ్, ఎంజాయ్.

Yes, 6:27 cross 9 seconds on the dot. Meer Vintunaru, Akashwani FM Rainbow, Hyderabad, 101.9 MHz with me, RJ Pravlika. కొంతమంది ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్ చాలా చాలా ఫీల్ అవుతాం, వెదర్ ఇట్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్. నెగటివ్ వే అయితే అమ్మయ్య వాళ్ళు లేకపోతే ఎంత హాయిగా ఉందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే పాజిటివ్ సైడ్ అయితే వాళ్ళు చాలా మంచిగా మీకు అనిపిస్తే అప్పా వాళ్ళు ఏంటి రాలేదు ఈరోజు, వాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో, ఎస్ ఇలా అయితే అనిపిస్తుంది కదా. ఎందుకు కొంతమంది చుట్టూ జనాలు అలా చేరిపోతారు, వాళ్ళుంటే బాగుంటుంది, వాళ్ళు లేకపోతే చాలా బోర్ ఫీల్ అవుతారు. వాట్ ఈస్ దట్ చరిస్మా దే హ్యావ్? నిజంగా అలాంటి వాళ్ళు ఒక షుగర్ హనీ లాంటి వాళ్ళు అనే చెప్పాలి కదా. ఎస్, షుగర్ కోసం చీమలు వెతుక్కుంటూ అలా వెళ్ళిపోయేలాగా ఇలాంటి మనుషులు ఉన్న చోట అందరూ ఉండాలనుకుంటారు. ఫీల్ దేర్ వైబ్రెంట్ ఔరా అండ్ హాయిగా వాళ్ళ ప్రెజెన్స్ని ఫీల్ అవుతారనమాట. అండ్ మేబీ వాళ్ళు అందంగా ఉంటారేమో, మేబీ హ్యాండ్సమ్గా ఉంటారేమో, మేబీ రిచ్ కిడ్స్ ఏమో, ఏదైనా మనకి వాళ్ళు ఇస్తారా, ఇవన్నీ కూడా కాదు. మరి ఎందుకు వాళ్ళ ఆరా అంత అంత బాగా అనిపిస్తుంది అండ్ వాళ్ళ ప్రెజెన్స్ అంత బాగా అనిపిస్తుంది అంటే, వై ఫ్యూ పీపుల్ ఆర్ ఎక్స్ట్రా అట్రాక్టివ్ అంటే, ఎందుకంటే వాళ్ళు అందరినీ నవ్విస్తారు కాబట్టి. Yes, that is the biggest quality. ఎవరైతే హ్యూమరస్గా విట్టీగా సరదాగా ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ 88% మోర్ అట్రాక్టివ్ దాన్ అదర్ పీపుల్ అంట. ఎస్, మీరు వాళ్ళకంటే 10 రెట్లు అందంగా ఉండొచ్చు, హ్యాండ్సమ్గా ఉండొచ్చు, రిచ్ అయి ఉండొచ్చు, ఇంకేదన్న విధంగా ఫుల్ స్టేటస్ సింబల్ అయి ఉండొచ్చు, మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు, బట్ స్టిల్ మీకంటే వాళ్ళు 88% అట్రాక్టివ్గా ఎందుకుంటారో తెలుసా? ఎందుకంటే మీరు చేయలేంది వాళ్ళు చేయగలిగేది, మిగతా వాళ్ళని నవ్వించడం అనమాట. ఎస్, ఎప్పుడన్నా మీరు చూసారా అలా అందరు కామ్గా ఉన్నప్పుడు ఎవరైనా అలా సడన్గా వచ్చేసి ఒక చిన్న జోక్ వేయడం, లేకపోతే చాలా హాట్ హాట్ సిచ్యుయేషన్ని కూడా చాలా ఈజీగా లైటర్ చేసేయడం వాళ్ళ మాటలతో, లేకపోతే వాళ్ళ చేష్టలతో, అందరితో అలా కలిసిపోవడం అండ్ అందరినీ పలకరించడం, దట్ స్మైల్ ఇన్ దేర్ ఫేస్, దట్ వైబ్రెంట్ ఆరా బిహైండ్ దెమ్ అండ్ ఎవ్రీవేర్ సరౌండెడ్ బై దెమ్, ఖచ్చితంగా చాలా వర్క్ చేస్తుంది తెలుసా. నిజంగా అలాంటి మనుషులు మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు కదా, మేబీ మనమే అయ్యుండొచ్చు కదా. డెఫినెట్లీ అవర్ ప్రెజెన్స్ ఇస్ ఫెల్ట్ అండ్ అవర్ అబ్సెన్స్ ఇస్ డెఫినెట్లీ ఫెల్ట్ అనమాట. ఎస్, మరి అలా ఉంటే ఎంత ఎంత బాగుంటుందో తెలుసా, అప్పుడు వాళ్ళే అందరు వాళ్ళు అవుతారు. ఎస్, దాట్ ఎక్స్ట్రా అట్రాక్టివ్ ఫ్యాక్టర్ మీలో ఉండాలి అంటే మీరు అందరితో కలిసిపోవాలి అని, అందరితో కలుపుగా ఉండాలి, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నమాట. బికాజ్ మీరు ఎంత సంపాదించినా ఎంత పేరున్నా కానీ అని నోరు

పెట్టేసుకొని ఉంటే ఎవరికి నచ్చదన్నమాట. డెఫినెట్గా పీపుల్ క్యాన్ సెన్స్ దట్ నెగటివిటీ. సో మీ చుట్టుపక్కల అందరూ ఉండాలి, యూ వాంటెడ్ సో మెనీ ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా అందరితో నవ్వుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ ద సీక్రెట్. ఎస్, ఉంటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. సుభేద్ సాంగ్ ఫర్ యూ, ఎంజాయ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

లైఫ్కి లైఫ్ ఇచ్చే ఈ చిన్న శ్వాసని మనం ధ్యాస పెట్టట్లేదు కదా, అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమని నేను చెప్తూనే ఉన్నాను. ఎస్, అట్లీస్ట్ మనకి యోగా డే అనేది ఒకటి జరిగింది, అప్పటి నుంచన్నా కంటిన్యూస్లీ మనం మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, డైలీ నా కోసం నేను టైం ఫెచ్ చేయాలి అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ చెయ్యండి, ఒక్క 10 నిమిషాలు చేయండి అనేసి అందరూ చెప్తూనే ఉంటారు, బట్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే చాలా తక్కువ అన్నమాట. యునో వీఆర్ సో బిజీ అమ్మా, మాకు అస్సలు టైం లేదు. వీఆర్ చాలా చాలా చాలా బిజీ, ఎందుకంటే వీఆర్ మేకింగ్ లైఫ్, ఆ జీవితంలో బతకడానికి మేము డబ్బులు సంపాదించే పనిలో చాలా బిజీ బిజీ గజి బిజీగా ఉన్నాం అనమాట. సో యు నో వాట్, ఐఎమ్ సో బిజీ, నాకు అసలు టైమే లేదు అని అందరికీ బిజీ పర్సన్లా బిల్డప్ ఇస్తున్నాం కదా. అవునులే పాపం, మన లైఫ్లో లైఫ్ లేకుండా పోయింది ఈ పనుల వల్ల. బట్ యునో మనం ఈ ప్రపంచంలో ఎంత చిన్నగా ఉన్నామో తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది కదా, హౌ స్మాల్ అవర్ ప్రాబ్లమ్ ఇస్ కదా. సి, ఈ భూమి మీద మన సైజ్ ఎంత, ఒక రవ్వగింజ ఎంత, ఈ భూమి ఈ సోలార్ సిస్టంలో ఒక మార్బల్ ఎంత, మన సోలార్ సిస్టమ్ ఈ గెలాక్సీ మిల్కీ వే వీటన్నిటితో కంపేర్ చేస్తే అసలు మన ఎగ్జిస్టెన్సే కనిపించదు అన్నమాట. అందులో మనకున్న చుట్టుకు పుట్టుకు ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా భూతద్దంలో పెట్టి చూస్తున్నాం కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుంది. బట్ యునో యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ స్టాటిస్టిక్స్, మహా అంటే చాలా చాలా చక్కగా హెల్దీగా వాళ్ళ జీన్స్, వాళ్ళ హెల్త్ అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ సరిగ్గా ఉంటే ఒక సెంటనేరియన్స్ లాగా ఒక 100 ఇయర్స్ అయితే ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళు మినిమం టు మినిమం ఒక 90 వరకే ఉండటం కొంచెం కష్టమే. అండ్ ఈ సీజన్లో, ఈ ఎరాలో, ఈ టెన్షన్స్లో, ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ఉన్న టైంలో, ఈ పొల్యూషన్లో ఇదంతా క్యాల్కులేట్ చేసి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 70 ఇయర్స్ ఉండటం మ్యాక్సిమం ఏమో అన్న ఫీలింగ్ ఇప్పుడున్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ 70 ఇయర్స్లో ఆల్మోస్ట్ అంటే ఒక 40% మనం సగం నిద్రపోతాం, బికాజ్ మన డేలో ఆల్మోస్ట్ ఒక 40% మనం పడుకునే ఉంటాం కదా, 60% వీ వర్క్, వీ విల్ బి వెరీ యాక్టివ్. సో ఆ 40% మనం పడుకునే ఉంటాం, మరి మిగతా ఉన్న 60%లో వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచిస్తూనే అది కూడా మ్యాక్సిమం టైం అయిపోతుంది. అండ్ వేర్ ఇస్ ద టైం ఫర్ అవర్ సెల్ఫ్, ఎంజాయ్ చేయడానికి టైం ఎక్కడుంది అని చూస్తే నిజంగా మీరు మాత్రం మీ పనుల్లో ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నారు. సీరియస్లీ, లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వరీ. డెఫినెట్గా వరీస్, టెన్షన్స్ అందరికీ ఉంటాయి, కానీ బట్ యునో దట్ పర్టిక్యులర్ డే, ఒక కంప్లీట్ డే, మనకు ఒక న్యూ డే అనేది స్టార్ట్ అయినప్పుడు రైట్

బిగినింగ్ ఆఫ్ ది డే మనకి మనం బ్రతికి ఉన్నాము, వీఆర్ అలైవ్ అంటే ఇట్ ఈస్ దట్ అ న్యూ ఛాన్స్ టు లివ్ లైఫ్ అనమాట. సో నిన్నటిదాకా మనం ఎంత టైం వేస్ట్ చేసినా కానీ, ఏం ఆలోచిస్తూ ఉన్నా కానీ, టుడే వన్స్ వీ వేక్ అప్ దట్స్ అ న్యూ ఛాన్స్ టు బిల్డ్ న్యూ లైఫ్ అండ్ ఎంజాయ్ కదా. సో అందులో సగం ఆల్మోస్ట్ 70% 80% వరకు మనము ఆ పనులు ఆ టెన్షన్స్ వీళ్ళేమనుకున్నా వాళ్ళేమనుకున్నా అయ్యే బాపోయ్ అని ఫీల్ అవుతూ ఉంటే ఇంకెక్కడ ఎంజాయ్ చేస్తాం. సో ఇఫ్ యూ స్టార్ట్ డే జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్, నిజంగా మన శ్వాసని మనం అబ్జర్వ్ చేయాలి. మనకి ఎంత బ్యూటిఫుల్ బాడీ ఉందని ఆస్వాదించాలి. లుక్ అట్ యువర్ బాడీ, లుక్ అట్ యువర్ నెయిల్స్, లుక్ అట్ యువర్ హెయిర్. వీఆర్ సో బ్యూటిఫుల్, వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. మనకంటే హీనస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సో వీఆర్ వెరీ హెల్దీ. అండ్ డెఫినెట్గా దెర్ ఇస్ వన్ మోర్ ఛాన్స్ వేర్ వీ హ్యాడ్ దిస్ న్యూ డే, సో వీ కెన్ డూ మోర్ బ్యూటిఫుల్ థింగ్స్ కదా అంటూ చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయాలి. అండ్ ఎస్, ఏ ఛాన్స్ దొరికినా కానీ ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు. ఎస్, యూ కీప్ డూయింగ్ యువర్ థింగ్స్ బట్ సేమ్ టైమ్ ఇఫ్ యూ గెట్ స్టార్టెడ్ విత్ సమ్ బ్యాడ్ థింగ్ ఇన్ అ డే, ఇట్స్ ఓకే అని ముందుకు వెళ్ళిపోవడం, దట్ ఈస్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదో ఒక మూడ్ ఆఫ్ అయింది, చక్కగా రేడియో ఆన్ చేసి ఒక పాట వినేసేయండి, అంతే బ్రేక్ ఇచ్చేసేయండి ఆ బాధకి, అండ్ జస్ట్ గెట్ ఆన్ విత్ దట్ ఫ్లో. ఎస్, అండ్ దాట్స్ హౌ యూ గో మూవ్ అహెడ్ అండ్ మేక్ యూర్ డే మోర్ బ్యూటిఫుల్. సో ఎస్, లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వరీ. సో చాలా ఎక్కువగా ఆలోచిస్తూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉన్న ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్ మీ వీఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ అవుట్. సో కీప్ థింకింగ్ అబౌట్ దిస్ అండ్ జిందగీ నా మిలేగీ దుబారా బాస్, కీప్ థింకింగ్ అబౌట్ ఇట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

టైం పరిగెడుతూనే ఉంది. అండ్ ఎస్, వీఆర్ ఆన్ ది క్లైమాక్స్ ఆఫ్ జెన్జీ. మరి మల్టీలింగ్వల్ పాటలు ఎంజాయ్ చేశారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఆన్ ది జెన్జీ ఫ్రమ్ 6 to 7. మరి కాసేపట్లో మీరు నాతో మాట్లాడాల్సిన టైం వచ్చేస్తుంది. ఎస్, 7 to 8 ఇస్ ఆ కాల్స్ టైం. హలో రెయిన్బో, మరి నాకు కాల్ చేయడానికి రెడీగా ఉండండి. ద నంబర్స్ ఆర్ 0402323 0030, 2323482121, and 2970471 are the numbers. Okavela lines busy ga unte, you can also WhatsApp me over 9140232348. Stay tuned with me, RJ Pravalika, only on 101.9 FM Rainbow. Hyderabad Rainbow adds colors to your life. Mari Subedh song Tame Impala's Dracula is coming up your way, so why don't we jam? Yes, part 2 into let's jam in between. Yes, enjoy this song.

All right, multilingual masti music tarvata. Welcome to Hello Rainbow 78. Mane callers time modulaindi and the callers already dialing me. But the topic inka announce kuda cheyaledu, so quick anamata mana vaallaithe. Yes, mari ee roju mana topic vachesi manam em maatladukundam, manaloni super పవర్ అండ్ సూపర్ హీరో. నిజంగా ఈ సినిమాలు చూసినప్పుడు, అంటే సినిమా అంటేనే అదొక కల్పితం, అంటే విచ్ ఇస్ నాట్ రియల్, అండ్ అందులో ఏదైనా జరగచ్చు. లైక్ మనం ఎగరచ్చు, లేకపోతే ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉండొచ్చు. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇమాజినేషన్స్ ఇన్ దట్ మూవీస్ అన్నమాట. మరి అలాంటిది సూపర్ హీరోస్ ఉంటారు, ప్రపంచాన్ని వచ్చి కాపాడతారు, వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ వ్యాంపైర్స్ ఉంటాయి, ఓ మై గాడ్ విలన్స్ ఉంటారు, దెర్ ఆర్ సో మెనీ కదా. మరి అలానే ఇఫ్ ఎట్ ఆల్ యువర్ సూపర్ హీరో, వాట్ కైండ్ ఆఫ్ పవర్స్ యూ వుడ్ హ్యావ్, అండ్ ఏ విధంగా ఈ ప్రపంచాన్ని మీరు సేవ్ చేస్తారు, ఇన్ వాట్ వన్ ఆస్పెక్ట్, నాట్ జనరలైజ్డ్గా చెప్పకుండా ఈ పర్టికులర్ థింగ్లో ఇప్పుడు మన ప్రపంచానికి ఇది చాలా అవసరం కాబట్టి, సో ఖచ్చితంగా ఈ విధంగా నా సూపర్ పవర్స్తో నేను ఈ ఎన్వైరన్మెంట్ని సేవ్ చేస్తాను. బట్ నో కాంట్రవర్షియల్ థింగ్స్ మాట్లాడకూడదు, దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నో. బట్ చాలా సరదాగా, ఇఫ్ ఇట్ ఆల్ యూ వర్ సూపర్ హీరో, ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడతారే, విత్ వాట్ కైండ్ ఆఫ్ పవర్స్, ఎస్ సరదాగా మాట్లాడుకుందాం. దిస్ వన్ అవర్ వెంటనే కాల్ చేయండి నాకు ఓవర్ 0402323 0030 2323 4821 and 2970471 5 ఆర్ ద నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ ఓవర్ 9140232324822. అయితే ఈ వన్ అవర్ మన సూపర్ పవర్స్తో అసలు తగ్గేదిలే. ఎస్, మరి అలాంటి పాటే మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మా ఇంటి బంగారం. ఎంజాయ్ ది సాంగ్.

0: సినిమాల్లో సూపర్ హీరోలు ఏమన్నా చేస్తారు, అసలు నిజంగా చాలా అద్భుతాలే క్రియేట్ చేస్తారు. అదే అలాంటి సూపర్ పవర్స్ మనకుంటే చాలా కష్టం కదా. సినిమాటిక్ రేంజ్లో మనకి సూపర్ పవర్స్ ఉండడం ఖచ్చితంగా కష్టమే, కానీ ఒకవేళ ఉంటే సంథింగ్ బెటర్ టు ద వరల్డ్, వాట్ వీ క్యాన్ డూ ఫర్ ది నేచర్. సో కాంట్రవర్సీస్ ఏవి మాట్లాడకూడదు, ఓన్లీ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ నేచర్ ఆర్ ఎన్వైరన్మెంట్ లాంటివి మాట్లాడండి. ఎస్, సరదాగా తీసుకున్న టాపిక్ అంతే. సో లెట్ మీ టాక్ టు మై ఫస్ట్ కాల్. హలో
1: హలో
0: హలో, హాయ్, మీ పేరు?
1: నా పేరు లక్ష్మి అండి.
0: హాయ్ లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను తుకారాం గేట్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు?
1: నేను హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్ అంటేనే ఆల్రెడీ మీకు చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ చేసేస్తారు కాబట్టి మీరు కదా.
1: అవునండి, టీవీ ముందు కూర్చోలేను కదా, రేడియో పెట్టుకొని నా పని అంతా చేసుకుంటుంటాను.
0: అది సో ఒకవేళ సూపర్ పవర్స్ ఉంటే, ఒకవేళ ఉంటే ఏం చేస్తారు?
1: సూపర్ పవర్స్ కానీ ఉంటే ఫస్ట్ మన వరల్డ్ కి ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద శాపం లాగా అయిపోయింది. సో ప్లాస్టిక్ మొత్తం మాయం చేసేసేయాలని ఉందండి నాకు.
0: మీరు అసలు ప్లాస్టిక్ కవర్స్ వాడట్లేదా అయితే ఇంట్లో?
1: మాక్సిమం అయితే అవాయిడ్ చేస్తానండి. జూట్ బ్యాగ్స్ అండ్ మార్కెట్ కి ఎక్కడ వెళ్ళినా నేను క్లాత్ బ్యాగ్స్ పెట్టుకొని వెళ్తాను.
0: ఎక్స్ట్రా బ్యాగ్స్ పెట్టుకొని వెళ్తారు? ఓకే, దట్స్ హౌ యు అవాయిడ్ టేకింగ్ ఎక్స్ట్రా బ్యాగ్ అండ్ ఆల్.
1: మాక్సిమం అవాయిడ్ చేస్తాను.
0: ఓకే, చాలా మంచి ఆలోచన, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అలాంటి పవర్ ఎవరికైనా వచ్చేసి మాయం చేసేస్తే బెటర్ కదా. ఈ ప్లాస్టిక్ అసలు ఎవరు కనిపెట్టారో, అఫ్ కోర్స్ దే హ్యాడ్ సమ్ విజన్ టు మేక్ సమ్ బెటర్మెంట్ టు అస్. మనకు చాలా ఫీజిబిలిటీగా ఉండేది కదా ప్లాస్టిక్ అనేది, బట్ యు నో అంతకంటే దారుణంగా మన ఎన్వైరన్మెంట్కి తయారైంది కాబట్టి ఎస్, అది చాలా మంచి ఆలోచన లక్ష్మి గారు. మరి ఒకవేళ మీకు సూపర్ పవర్స్ ఉంటే, మీరు సూపర్ హీరో అయితే, అట్లీస్ట్ మీరు సూపర్ హీరో అయితే మీరు ఏం పేరు పెట్టుకుంటారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ పవర్స్ యు వాంటెడ్ టు? సో సరదాగా చెప్పండి. సంబడీ ఈస్ కాలింగ్ మీ. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: రేణుక అండి.
0: రేణుక గారు, మీకు ఏ పవర్ కావాలి చెప్పండి.
2: సూపర్ పవర్ ఏం చేశానంటే, ప్రతి ఇంటి ముక్కలో చెట్టు పెడతాడండి. మొక్క కాదు, మొక్క అయితే టైం పడుతుంది పెరగడానికి,
0: డైరెక్ట్ చెట్టు పెట్టేస్తారా? సూపర్, ఇది సూపర్ డూపర్ గా ఉంది అసలు మీ ఆలోచన. అంటే హైదరాబాద్ ని గ్రీనరీగా చేయాలి, గ్రీనరీ స్పాట్ కింద చేసేయాలి కదా.
2: అంతే అండి,
0: ఆ ఊహ ఎంత బాగుందో కదా అసలు.
2: టైంకి వర్షాలు పడతాయి,
0: టైంకి వర్షాలు పడితే మనకి చల్ల గాలి వస్తుంది కరెంటు పైన కానీ కదా.
2: అంతే అండి.
0: ఎస్, థ్యాంక్.

యూ సో మచ్. నిజంగా హైదరాబాద్ని ఒక హిల్ స్టేషన్ లాగా, అట్లీస్ట్ ఒక గ్రీనరీ ల్యాండ్స్కేప్ ఏరియా లాగా చూడాలని ఉంది, కానీ ఆ ఊహల్లోనే పాసిబుల్ అవుతుందేమో. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ జంగుల్, బట్ ఇట్స్ కాంక్రీట్ జంగుల్ ఇన్ హైదరాబాద్. బట్ ఐ వాంట్ యాక్చువల్ జంగుల్, అంటే గ్రీనరీ అంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది, కానీ ప్లేస్ ఎక్కడుంది, మనం వెళ్ళడానికే స్పేస్ లేదు. సో సంబడీ డూ సంథింగ్, ఒక సూపర్ పవర్ వచ్చేసి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించేలాగా చేసేయండి అమ్మా అని అనిపిస్తుంది. ఎస్, మీన్ వైల్ బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఆఫ్టర్ దట్ ఇలాంటి అద్భుతమైన సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జే ప్రవళిక.

0: ఆల్ రైట్ సూపర్ పవర్స్ తో మన సూపర్ హ్యూమన్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: బాగున్నారా?
0: ఐమ్ ఫైన్ అండి. ఎవరండి అటువైపు సూపర్ పవర్ తో ఉన్న సూపర్ లేడీ?
1: సూపర్ లేడీ మామూలుగా కాదు, మంగాభాస్కర్ మాట్లాడుతున్నా.
0: తెలుసు, అందరికీ తెలుసు. ఎలా ఉన్నారు?
1: అదే, బ్రహ్మాండంగా ఉన్నాం. మేము సూపర్ పవర్ వచ్చేప్పుడు అలాగే ఉండాలి కదండి, ఎట్లా ఉంటే అలాగా
0: కదా.
1: సూపర్ పవర్ వచ్చింది మాకు ఇప్పుడు. అయితే మనకి సిటీలో కానీ వరల్డ్ మొత్తం గ్రీనరీ కావాలి, అన్ని కావాలి. ముఖ్యంగా లేడీస్కి, ఆడపిల్లలకి, యంగ్స్టర్స్ కావాల్సింది బయో టాయిలెట్స్ అండి. ఎందుకంటే చాలా చోట్ల ఊర్లు వెళ్ళినప్పుడు జర్నీల్లో చూశాను కదా,
0: వాళ్ళు
1: ఫేస్ చేసే ప్రాబ్లం, రోడ్లు సరిగ్గా లేవు, అది ఒక ఎత్తు. స్కూల్కి వెళ్లే పిల్లలు, కాలేజ్కి వెళ్లే పిల్లలు, ఆ బయట అంతా టాయిలెట్స్ బయట ఉండడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది అండి.
0: సో మీకు ప్రపంచంలో అన్ని ప్లేసెస్ చాలా చక్కగా డెవలప్డ్ గా ఉండాలి అని మీరు కోరుకుంటారు?
1: టాయిలెట్స్ బాగుండాలి.
0: వెరీ నైస్, వెరీ గుడ్ థాట్.
1: చాలా అవసరం కదండి.
0: ఎస్ ఎస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా మంచి ఆలోచనలతో వస్తున్నారు. అండ్ ఎస్, మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో.
2: హలో,
0: హాయ్, మీ పేరు?
2: గుడ్ ఈవినింగ్, అనిల్ కుమార్, ఏసరావు
0: నగర్. ఓకే అనిల్ గారు, బాగున్నారా?
2: బాగున్నానండి.
0: సూపర్ పవర్స్? ఎస్ ఎస్, సూపర్ పవర్స్. ఎలాంటి పవర్స్ ఉండాలనుకుంటున్నారు మీకు?
2: సూపర్ పవర్స్ ఎవరికైనా ఉండాలని కోరుకుంటారు, కాకపోతే అది ఎవరికి
0: కుదరదు. అట్లీస్ట్ ఊహల్లో అన్న బాగుంది కదా, ఆ ఊహ చాలా బాగుంది అనిపిస్తుంది.
2: ఊహల్లో ఒకటి మెయిన్ సోషల్ ప్రాబ్లం, ఒకటి నా పర్సనల్ ప్రాబ్లం అండి, ట్రాఫిక్ జామ్.
0: ట్రాఫిక్ జామ్? సీరియస్లీ?
2: ట్రాఫిక్ జామ్, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి గంటలు గంటలు పడుతుంది.
0: అయితే మీకు రెక్కలు రావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు?
2: నేను ఏం చేస్తానంటే మొత్తం సిటీని మళ్ళీ మార్చేస్తాను. అంటే ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ చిన్నపిల్లలకి ఇస్తాం కదా, బిల్డింగ్ బ్లాక్స్, వాళ్ళు ఒకటి నచ్చకపోతే ఇంకో మోడల్ చేసుకుంటారు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో అక్కడ నుంచి ఇళ్ళు షాపులు తీసేసి ట్రాఫిక్ లేన్ దగ్గర పెట్టేస్తాను.
0: సూపర్. అసలు
2: ఆఫీసులు అన్ని హైటెక్ సిటీలో ఉన్నాయి, కొన్ని హైటెక్ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉప్పల్ సైడ్, శంషాబాద్ సైడ్ అది పెట్టేస్తాను.
0: ఇంటిని సర్దేసినట్టు సిటీని సర్దేస్తారు అనమాట మీరు. కాదు, మీ ఇంటి పక్కనే మీ ఆఫీస్ ని పెట్టుకుంటే మీరు ఇంకా ట్రాఫిక్ లో వెళ్ళే అవసరం లేదు కదా. మీ ఇంటి పక్కనే స్కూల్, కాలేజ్, కావాల్సిన ఆఫీస్, ఆ షాపింగ్ మాల్స్ అన్ని పెట్టేసుకోండి. చాలా మందికి సేవ్ అవుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారు మీరు. బట్ నిజంగా చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, వెరీ నైస్. అట్ ది సేమ్ టైమ్ ఇలా ఫ్లయింగ్ వెహికల్స్ వస్తే చాలా బాగుంటది కదా, అప్పుడు పైన కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో. అప్పుడు
2: జనాలండి, మా జనాల మెంటాలిటీ ఎక్కడ ఎక్కడున్నా మారదు.
0: కాదు, కింద కంట్రోల్ చేస్తున్నాం, ఇంకా పైన అసలు ఆపలేము అనమాట. సీరియస్? ఎస్ ఎస్, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ సూపర్ పవర్స్. అసలు సూపర్ పవర్స్ ఉంటే ఎంత బాగుంది.

ఉంటుందో. నిజంగా నేనే ఒక ఐరన్ మ్యాన్ అవుతే, నిజంగా బ్యాట్ మ్యాన్ అవుతే, లేకపోతే హల్క్ అవుతే ఎంత బాగుంటుంది. సమ్టైమ్స్ అలా అవసరం ఉన్న టైంలో నేను అలా సూపర్ పవర్స్ తెచ్చుకొని ఐ షుడ్ సేవ్ ద ఎన్వైరన్మెంట్, పీపుల్, కొన్ని కలామిటీస్ వచ్చినప్పుడు ఐ షుడ్ సేవ్ దెమ్, లేకపోతే అట్లీస్ట్ ఫర్ మైసెల్ఫ్ నేను ఇలా ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయగలుగుతాం కదా. సో బాగున్నాయి మీ ఆలోచనలు, వెంటనే కాల్ చేయండి 1040-2323-00-2323-48218-29704-715 ఆర్ ది నంబర్. సో సరదాగా ఏమైనా ఐడియాస్ షేర్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఆల్ యూ గెట్ సమ్ పవర్స్, ఏ ఫన్నీ థింగ్స్ చేస్తారు? సో నో కాంట్రవర్సీస్ యాట్ ఆల్. ఓకే, స్టే ట్యూన్డ్ టు 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మెసేజ్ చేశారు. అసలు ఇన్ని టెన్షన్స్ అన్ని ఫుడ్ గురించే కదా ప్రబలిక. నేను ఎవరికి ఎలాంటి ఫుడ్ ప్రాబ్లం లేకుండా, అసలు ఎవరు ఆకలితో లేకుండా నేను చూసుకుంటూ అందరికీ ఫుడ్ ఫుల్గా ఉండేలాగా నేను చూసుకుంటాను నా సూపర్ పవర్స్తో అనేసి నాకు నవ్య గారు మెసేజ్ చేశారు. దట్స్ సో సో సో సూపర్ హిట్ ఐడియా నిజంగా. మరి మన నెక్స్ట్ సూపర్ హీరో ఎవరు? హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎట్లా ఉన్నారు మేడం?
0: నేను సూపర్ సే ఊపర్ ఉన్నాను. మీ వాయిస్ లోనే తెలిసిపోతుంది మీరు చాలా బాగున్నారని.
1: మేడం ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు నాకు సూపర్ పవర్స్ ఉంటాయి మేడం, ఈ వాతావరణం ఉంది కదా అట్మాస్ఫియర్ ని, దాన్ని నా కంట్రోల్ లో పెట్టుకుంటా మేడం. కంట్రోల్ లో పెట్టుకుని టైం మీద వర్షాలు పడడము, ఎండలు ఎప్పుడు కొట్టాలి, చలి ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కంట్రోల్ చేస్తా మేడం.
0: అంటే అలా ఏసీలో టెంపరేచర్ సెట్ చేసినట్టు అలా సెట్ చేస్తారనమాట?
1: సెట్ చేస్తాం మేడం. సెట్ చేస్తే ఏంటంటే మన రైతులకు ఇబ్బంది కలిగే మంచిగా మంచిగా పంటలు వంటాయి, మన దేశం సస్య శ్యామలంగా ఉంటది మేడం.
0: ఎప్పుడు వర్షాలు పడాలో అప్పుడు పడాలి, ఎంత పడాలో అంతే పడాలన్నమాట. వరదలు సునామీలు రాకూడదు, అంతేనా?
1: అవన్నీ కంట్రోలింగ్ నా చేతిలో పెట్టుకుంటా మేడం నేను.
0: వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి సరదాగా షేర్ చేసుకున్నందుకు. ఎస్, మరి నాకు రవికాంత్ గారు మెసేజ్ చేశారు. హాయ్ ప్రబలిక, గుడ్ ఈవినింగ్ అనేసి. గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ నాకు మెసేజ్ చేశారు శ్రావణి అండ్ పార్వతి గారు మెసేజ్ చేశారు. అండ్ మౌనిక మెసేజ్ చేసింది. అండ్ ఎస్ ఎస్ ధీరజ్ మెసేజ్ చేశారు. గోపి మెసేజ్ చేశారు. భారతి గారు మెసేజ్ చేశారు. ఆకాష్ మెసేజ్ చేశారు. సో గుడ్ ఈవినింగ్ వి ఆల్ లిస్నింగ్ అనేసి అందరూ మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా వింటున్నారా? అసలు ఏం చేస్తున్నారు నాకు వాట్సాప్ చేయండి. మీరు వింటున్నట్టు నాకు తెలియాలంటే వాట్సాప్ మీ 9140232348 అండ్ ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టాపిక్ సూపర్ హీరో. సపోజ్ మీకు సూపర్ హీరో పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? హలో.
2: హలో, నమస్కారం ప్రవణిక్ గారు.
0: నమస్తే అండి. మీకు సూపర్ పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు?
2: నేనేం చేస్తానంటే, సూపర్ పవర్ ఉంటే, నేను ఓలేడి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే తీసుకొని ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ మీకే ఇస్తాను అన్నమాట. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఫిల్మ్. ఇది
0: దానికి సూపర్ పవర్స్ కావాలా మీకు? అంటే అన్నారు కానీ అసలు పాన్ ఇండియా హీరోయిన్ అన్న ఊహ ఎంత బాగుందో. అసలు
2: సూపర్ స్టార్ చేయడమే నా లక్ష్యం మిమ్మల్ని.
0: అంతేనా?
2: మరి
0: ప్లాన్ సెట్ చేద్దాం.
2: ఇంకోటి, ఆల్ ఇండియా లెవెల్ లో ట్రైన్ ఫ్రీ అందరు ఆడవాళ్ళకి.
0: అందరికి
2: అందరు ఆడవాళ్ళకి ఆల్ ఇండియా లెవెల్ లో ట్రైన్ ఫ్రీ.
0: ఎందుకు మగవాళ్ళకి వద్దు పాప?
2: పాపం వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి,
0: సగమైనా
2: సక్సెస్ అయిపోతే అందరికి పెట్టేద్దాం.
0: ఓకే, సూపర్.
2: పాన్ ఇండియా సినిమా సక్సెస్ అయిపోతే ఆల్ ఇండియా లెవెల్ అందరికి పెట్టేస్తాం.
0: మా సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలి, కొడుతున్నాం అంతే. మనం కూర్చొని స్క్రిప్ట్ డిస్కస్ చేద్దాం.
2: డైలాగ్ అప్పుడే నేర్చుకున్నా నేను ఆల్రెడీ.
0: ఏంటది?
2: నీ గురించే
0: డైలాగ్ నేను కదా చెప్పేది, మీరు ప్రొడ్యూసర్ కదా.
2: నేను రాస్తేనే కదా మీరు చెప్పేది.
0: అంతే అంటారా? రాసి అయితే మీరు రచయిత కూడా అనమాట. ఓకే,
2: ఆడదంటే అబల కాదరా, తబలా
0: తబలా తబలా అంతే.
2: మీ ఆర్జే లీల ఎవరో చెప్పుకోండి, సినిమాలో ఉంది.
0: ఓకే, చాలా గట్టి ప్లాన్ వేసుకున్నారు ఓలేటి ప్రభాకర్ గారు. అసలు సూపర్ పవర్స్ వస్తే ఆగేలాగా లేరు. ఏకంగా పాన్ ఇండియా సినిమా తీసి మమ్మల్ని హీరోయిన్ చేసిస్తారంటే అంటే అందరు కానీ మోహన్ సూపర్ హిట్గా ఉంది. ఇలాంటివన్నీ వినాలంటే మీరు ఆకాశవాణి వినాలి. ఈరోజు మన కాలర్స్ టాపిక్ ఆ రేంజ్లో ఉందన్నమాట. సూపర్ హీరో మీరైతే, మీకు సూపర్ పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు, అద్భుతమైన పనులు ఏం చేస్తారు? ఎస్, కాల్ మీ ఓవర్ ద నంబర్స్. మరి మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎటో వెళ్ళిపోయింది.

0: సినిమాల్లో స్టార్లు సూపర్ స్టార్లు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా సూపర్ హిట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ రజనీ లాంటి సూపర్ స్టార్స్ అయితే అవతల వాడు గన్ పేల్చినా బుల్లెట్లు తిరిగి వాడి దగ్గరికే వెళ్ళిపోతాయి, ఎందుకంటే దట్ ఈజ్ రజనీస్ పవర్ అనమాట. మరి ఇలాంటి పవర్స్ సూపర్ పవర్స్ అని ఓన్లీ సినిమాల్లోనే చూస్తాం, రియల్గా అసలు పాసిబిలిటీ ఉండదు కదా. సూపర్ హీరోస్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్తో సేవ్ ద అర్త్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో వాళ్ళ పవర్ని చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అలాంటి పవర్స్ ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా సేవ్ చేస్తారు, లేకపోతే మీకోసం కంఫర్టబుల్గా థింగ్స్ని ఎలా మార్చుకుంటారు? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారికి. బాగున్నారా ప్రౌళిక గారు?
0: బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా, మీ మీ మాటలు వింటూ చాలా హ్యాపీగా ఉంటానమ్మా.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీకు ఎలాంటి సూపర్ పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు?
1: కే రమేష్ ఉస్మాన్ గారి టాపిక్ బాగుందమ్మా. అయితే అందుల కోసం, గుడ్డి వాళ్ళ కోసం అమ్మా, నరాలు, కంటి నరాలు దెబ్బతింటే మన ఇండియాలో ట్రీట్మెంట్ అసలు లేదమ్మా, ప్రపంచమే లేదంటున్నారు.
0: ఓకే,
1: అందులో మా సోదరుడు ఒకటి మురళి కూడా, మన కాలర్ కూడా చాలా బాధపడుతుంది అనమాట. అయితే దీనికి ట్రీట్మెంట్ ఇచ్చి చాలా మందిని సేవ్ చేద్దాం అనుకుంటాను. కంటి నరాలు మంచిగా పనిచేస్తేనేమో చనిపోయిన వాళ్ళ కళ్ళు పెట్టినా కూడా వస్తుంది అనమాట. అయితే చనిపోయిన వాళ్ళ కళ్ళు కూడా వీళ్ళకి రాదు అనమాట. అందుకోసం ఆ ట్రీట్మెంట్ కి చాలా మంది నేను సేవ్ చేయాలని నాకు ఎన్నో రోజు కోరిక అనమాట.
0: ఓకే, సో అందులందరికీ కళ్ళు ప్రసాదించేలాగా సూపర్ పవర్స్ ఉంటే బాగుంటుంది అనేసి రమేష్ గారు చెప్తారు. చాలా చాలా బాగుంది, నిజంగా ఈ ఊహ మాత్రం నిజమవ్వాలి అని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఎస్, మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో, ఓకే, ద లైన్స్ ఆర్ బిజీ అండ్ మై టెలిఫోన్ ఇస్ రింగ్ అండ్ రింగ్ సో మచ్. హలో
2: హలో
0: హలో హలో,
2: ముసవల్లి గారు?
0: అవునండి, మీ పేరు?
2: నా పేరు కౌసల్య, హిమాయత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కౌసల్య గారు బాగున్నారా?
2: ప్రవల్లిక అంటే అమ్మవారు అని చెప్పి చెప్పారు కదా మీ పేరు ఒకసారి.
0: అవును అవును, అమ్మవారి పేరు
2: ప్రవాళం అనుకుని పగడం ఏమో అనుకుంటే మీరు చెప్తారు అమ్మవారి పేరు అని చెప్తారు.
0: యా, అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి అండ్ అమ్మవారి పేరు కూడా అనేసి అన్నారు, విన్నాను అంతే. సో మరి మీకు ఎలాంటి సూపర్ పవర్స్ కావాలి చెప్పండి.
2: నాకు సూపర్ పవర్స్ ఉంటే నేను కామధేనువుని కానీ కల్పవృక్షాన్ని కానీ అడిగి అమృతం తీసుకొచ్చి అందరికి పోసేస్తాను.
0: ఇది కదా నాకు ఆన్సర్ కావాలి, ఎంత బాగా చెప్పారో మీరు.
2: ఎందుకంటే ఇరాను ఇరాను దేశాలు కొట్టుకుని అనవసరంగా అనవసరమైన ప్రాణులు పోతున్నాయి.
0: యా, సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ సంథింగ్ బిగ్ టాపిక్. సో ఎస్, అమృతం ఎవరన్నా తెచ్చేస్తే ఎంత బాగుంటుందో. మరి మన కౌసల్య గారు ఆ పనిలో ఉన్నారంట, మరి మీ అమృతం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్స్. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. మీన్ వైల్ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, ఓన్లీ ఆన్ 101.9. మరి వెంటనే కాల్ చేయండి 2323300 2323482129704 715 ఆర్ ద నంబర్స్. మెసేజ్ కూడా చేయొచ్చు 9140232.

0: ఆల్రైట్, నాకు గౌతమి గారు మెసేజ్ చేశారు, హాయ్ ప్రభలిక, టాపిక్ చాలా బాగుంది, అయితే నేను అందరూ అందంగా ఉండేలాగా నాకు ఒక సూపర్ పవర్ ఉంటే నేను అలా చేసేస్తాను అనేసి మెసేజ్ చేసింది. దట్స్ వెరీ నైస్ కదా. నిజంగా చాలామంది యాక్నీ ఇష్యూస్తో, హెయిర్ ఇష్యూస్తో, లైక్ ట్యాన్ ఇష్యూస్తో, సో మెనీ థింగ్స్, అంటే అమ్మాయిలకైతే సగం టైం ఆ బాడీ మెయింటెనెన్స్లోనే అయిపోతుంది కదా. సో అందరికీ ఒక ఫ్లాలెస్ స్కిన్ అండ్ హెల్త్ హెయిర్ ఇస్తే ఎంత బాగుంటుందో. దట్స్ అ వెరీ నైస్ ఐడియా గౌతమి గారు. అండ్ ఎస్, మరి ఈరోజు మన టాపిక్, మీరు సూపర్ హీరో అయితే, మీకు సూపర్ పవర్ ఉంటే ఏంటా పవర్, మీరేం చేస్తారు? సో మన నెక్స్ట్ సూపర్ పవర్ హీరో ఎవరు?
1: నేను రమణయ్యను.
0: మీరేనా? చెప్పండి సూపర్ హీరో గారు, మీకు ఏం పవర్ ఉంది, మీరు ఏం చేస్తారు?
1: నాకు ఆ పవర్ వస్తేనా, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఉంది కదా,
0: అందరూ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, బికాస్ సో మచ్ ఎఫెక్ట్ వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ డేస్ మంత్స్ టుగెదర్. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ చాలా

సరదాగా తీసుకున్న టాపిక్ అనమాట. సో ఎస్, మరి నాకు నవనీత మెసేజ్ చేసింది ప్రవళిక, ఒకవేళ నాకు సూపర్ పవర్ ఉంటే నేను గొడవలు లేకుండా చూసుకుంటాను అనేసి మెసేజ్ చేసింది. హౌ లవ్లీ కదా. నిజంగా గొడవల వల్లే కదా సగం ప్రాబ్లమ్స్ అన్నీ. ఒక మనిషికి ఇంకో మనిషికి పడకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎరప్ట్ అవుతాయి అండ్ ఫ్రిక్షన్స్ వస్తాయి. అబ్బాపా ఎన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయో. ఆ గొడవలు అనేది లేకుండా ఉంటే శాంతి కామ్, అసలు ఎంత బాగుంటుందో ఈ ప్రపంచం. నిజంగా చాలా శాంతిగా ఉంటుందన్నమాట. అప్పుడు సపరేట్గా మెడిటేషన్ చేసి స్ట్రెస్ తీసుకునే అవసరం ఉండదన్నమాట. ప్రపంచం చాలా కామ్గా ఉంటుంది. ఎస్, నిజంగా. మరి ఇలాంటి టాపిక్ మాట్లాడడానికి నాకు ఇంకా కాల్ చేస్తున్నారు. మీన్ వైల్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ 101.9.

0: ఆల్ రైట్, మరి మన నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ కాలర్స్ ఇద్దరు లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: హాయ్ అండి, మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నానండి, గుంటూరు నుంచి.
0: గుంటూరు నుంచి కుమార్ గారు. ఓకే, మీకు ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
1: సో నాకైతే మెమొరీ పవర్ కావాలి, ఏది చెప్పినా ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకునేలాగా.
0: సూపర్! అసలు
1: మెమొరీ పవర్ ఒకటి, రెండోది వెదర్ని కంట్రోల్ చేసే పవర్.
0: వెరీ నైస్.
1: నిజంగా
0: మెమరీ పవర్ ఉంటే మనకి అసలు ఏ టెన్షన్ ఉండదు కదా, ఎవ్రీథింగ్ అలా బుజ్జిలాగా మన రోబో లాగా అన్ని గ్రాస్ప్ చేసేయాలి అలా చూడగానే. ఏఐ మాదిరి, ఏఐకి మించి ఉండాలి. వెరీ నైస్,
1: సూపర్ పవర్ ఉండాలి,
0: సూపర్ పవర్. వెరీ నైస్. అండ్ వెదర్ కంట్రోల్ ఆల్సో చాలా అద్భుతంగా ఉన్నాయి మీ థాట్స్, చాలా చాలా బాగుంది. అండ్ మై లాస్ట్ కాలర్, ఓకే, దట్ వాజ్ రమేష్ గారు ఫ్రమ్ కుక్కట్పల్లి. సో అందరికీ ఎడ్యుకేషన్, బట్టలు, విద్య, వైద్యం ఇవన్నీ ఉండేలా చూసుకుంటాను మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ అనేసి రమేష్ గారు కాల్ చేసి షేర్ చేసుకున్నారు. దట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ ఉండేలాగా చూసుకుంటాను. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ నాట్ వితౌట్ పెట్రోల్, పెట్రోల్ అవసరం లేకుండా ఎవ్రీథింగ్ షుడ్ బి ఈవీ. సో ప్రాబబ్లీ ఫ్యూచర్ ఇస్ ఈవీ, కాబట్టి పెట్రోల్ లేని వెహికల్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. నిజంగా అట్లీస్ట్ ఎవరైనా సూపర్ పవర్ తెచ్చుకొని ఆ వెహికల్స్ నుంచి ఆక్సిజన్ వచ్చేలాగా ఎవరైనా ఇన్వెంట్ చేయొచ్చు కదా, ప్లీజ్. అండ్ అంతేకాదు, నాకు అరుణ్ గారు పంజగుట్ట నుంచి కాల్ చేశారు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. అండ్ నాకు శ్రీధర్ గారు మెసేజ్ చేశారు, ప్రబలిక నిజంగా అందరూ చాలా మంచి మనస్తత్వంతో ఉండే వాళ్ళలాగా నేను చూసుకుంటాను, వాళ్ళకి ఏ ఈవిల్ థింకింగ్ లేకుండా నేను చూసుకుంటాను, ఐ మానిప్యులేట్ దేర్ మైండ్ సెట్ అనేసి మెసేజ్ చేశారు. సూపర్! అసలు అదొక్కటి చాలు కదా, నిజంగా అదొకటి చాలు అంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నాకు అనన్య గారు మెసేజ్ చేశారు, నాకు అందరికీ మనీయే కావాలి, అందరి ఇళ్లలో కుప్పలు కుప్పలుగా మనీ ఉండేలాగా నేను చూసుకుంటాను అనేసి మెసేజ్ చేసింది. అసలు అంటే అన్నారు కానీ ఊహలు ఎంత బాగున్నాయో నిజంగా. తదాసు దేవతలు అలా ఇంకా రౌండ్లు వేస్తుంటే ప్లీజ్ తదాస్తు అనేసేయచ్చు కదా. ఎస్, అండ్ ఐ ఫీల్ సీరియస్లీ కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ మనకు ఉంటే ఎంత బాగుంటుంది, జస్ట్ లైక్ ఫర్ ద సిస్టమ్. ఏదైనా తప్పు జరిగితే తప్పు అనేది జరిగిపోయింది, ఆ తర్వాత చేతులు కాలుతాయి అంతే. సో బట్ అది జరగకుండా ఒక మాట అనేసాక వి కాంట్ టేక్ బ్యాక్, జస్ట్ లైక్ ఒక తప్పు జరగక వి కాంట్ టేక్ బ్యాక్. బట్ జస్ట్ లైక్ ఫర్ ఎ సిస్టమ్ వి హ్యావ్ అ కంట్రోల్ జి, అలా మన లైఫ్లో కూడా ఒక కంట్రోల్ జి ఉంటే ఎంత బాగుంటుంది. ఎవ్రీథింగ్ వీ కెన్ అన్డూ, అండ్ అసలు మన లైఫ్ ఫ్లాలెస్గా చేసుకోవచ్చు కదా. సమ్వేర్ వీ కెన్ అన్డూ అన్డూ అన్డూ అన్డూ చేసుకుంటూ అలా రివర్స్లో వెళ్ళిపోయి సమ్వేర్ ఎక్కడైతే కరెక్షన్స్ చేయాలో మన లైఫ్లో అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ వీ కెన్ మేక్ థింగ్స్, వీ కెన్ రైట్ ఆర్ డెస్టినీ ఏమో.

కదా. అబ్బా ఎంత బాగున్నాయో. ఈరోజు అయితే టాపిక్లో వచ్చిన ఆన్సర్స్ సూపర్ పవర్ కంటే సూపర్ డూపర్గా ఉన్నాయన్నమాట. నిజంగా అందరికీ డెఫినెట్గా ఇలాంటి సూపర్ పవర్స్ ఇమాజినేషన్లోనే ఉంటాయి, బట్ థింగ్స్ ఇలాంటివి జరిగితే చాలా బాగుంటుంది కదా. సంబడీ హ్యాస్ టు కమ్, అ సూపర్ హీరో హ్యాస్ టు కమ్. లెట్స్ వెయిట్ ఫర్ దాట్. బట్ మెయిన్ వైల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా అందరు కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. మీ అందరి కోసం పవర్ హౌస్ పాట వచ్చేస్తుంది. ఆఫ్టర్ దాట్ న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఐల్ బీ బ్యాక్ ఆన్ తెలంగాణ విత్ అ బ్యూటిఫుల్ టాపిక్. ఎక్కడికి వెళ్ళొద్దు, మీకోసం బ్యూటిఫుల్ పాటలతో మాటలతో నేను 9:30 దాకా మీతో పాటు మ్యూజిక్ వైబ్ చేయటానికి ఇక్కడే ఉంటాను. ఎంజాయ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రెండవ విడతలో రాష్ట్రపతి ముర్ము 47 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. మే 25న 66 మందికి పద్మ అవార్డులు అందజేశారు. ఈరోజు పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయమని సీఎం రేవంత్ రెడ్డి తనకు 2 సార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డికి సమావేశాలు ఏర్పాటు చేశానని వెల్లడించారు. అశ్విని వైష్ణవ్ ఖత్తర్తో సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. తానెప్పుడు తెలంగాణ అభివృద్ది, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖరీఫ్, రబీ సీజన్తో కలిపి 152 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు దాదాపు 8,000 కోట్ల మేర చెల్లించినట్టు ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో నమో జంజీ కాన్క్లేవ్ జరుగుతోంది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు, ఎంపీ ఈటల, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. గత త్రైమాసికంలో భారతదేశ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు.

ఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదికను విడుదల చేసిన ఆయన, ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరాయని, దిగుమతులు 6.5% పెరిగాయని అన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన సివిల్ ఇన్వెస్టర్స్ వేడుకలో హైదరాబాద్ సిసిఎంబి విశిష్ట జన్యు శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారాన్ని అందించారు. సిఎస్ఐఆర్ భట్నాగర్ ఫెలో అయిన ఆయన్ను జన్యు రంగంలో చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు వరించింది. టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

89.9 megahertz with me, RJ Prabhlika, and you are welcome to Telangana. Yes, మరి తెలంగాణ స్పెషల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. మన రిచ్ కల్చర్ గురించి, హెరిటేజ్ గురించి చాలా ప్రౌడ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ దాట్ స్పెషల్ సెగ్మెంట్ అనమాట. మరి బిఫోర్ టు సిల్వర్ స్క్రీన్ సినిమా, టీవీ అండ్ రేడియో, ఈ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది లేకముందు మనకి బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్స్ ఉండేవాళ్ళు తెలుసా? నిజంగా దే వర్ ఆన్ ది స్ట్రీట్స్, ఆన్ ది స్టేజెస్, పర్ఫార్మింగ్ సో వైబ్రెంట్లీ, మనకి బ్యూటిఫుల్ కథలు చెప్పేవారు కదా. మరి ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పే కథలే కాదు, మనకి అలా వీధిలో అందరికీ అలా మన భగవద్గీత కానీ, మన రామాయణం కానీ, అలా మన హిస్టరీ స్టోరీస్ కానీ, లేకపోతే మల్లన కథలు కానీ అలా చెప్తూ చెప్తూ ఊరంతా తిరుగుతూ మంచి మంచి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడుతూ పాడుతూ అందరికీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఒగ్గు కథ కళాకారులు కదా. ఎస్, మరి వాటి గురించి మాట్లాడుకుందాం డెఫినెట్లీ. అండ్ డెఫినెట్లీ ఈరోజు దీని గురించి మీరు విన్నాక how proud we feel about Telangana. Yes, because this is the signature of Telangana, I should say. Yes, Vintune Unnadi, Akashwani FM Rainbow Hyderabad 101.9 megahertz with me, RJ Prabhlika.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. మన తెలంగాణ గొప్ప సంస్కృతి, కళ, ఒగ్గు కథ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, మరి మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన జానపద కళారూపం ఒగ్గు కథ. మరి ఈ ఒగ్గు కథ నిజంగా చాలా చాలా ప్రాచీనమైంది. మరి ఇప్పటి స్టోరీ టెల్లింగ్ మనకి విజువలీ సినిమా రూపంలో, సీరియల్స్ రూపంలో మనకి చాలా చాలా మీడియాస్ వచ్చేసాయన్నమాట. బట్ అప్పట్లో అసలు ఈ విజువల్ ఎంటర్టైన్మెంట్ అనేది లేని కాలంలో ఊరూరు తిరుగుతూ అలా అందరికీ చాలా చక్కని కథలు వినిపిస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు ఒగ్గు కథా కళాకారులు. మరి నిజంగా ఒగ్గు కథ ప్రధానంగా తెలంగాణలోని కురుమ అంటే గొర్రెల కాపురులు, యాదవ వంశం నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పుట్టిందనమాట. వాళ్ళు యాక్చువల్లీ ఇది ఎలా ఆరిజిన్ అయింది అని చూస్తే, అడవులు కొండల్లో గొర్రెలను కాస్తూ ప్రకృతితో మమేకమైన ఈ వీరులు తమ కులదైవాలైన మల్లికార్జునుడు అంటే మల్లన్న, వీరప్పల వీరగాథలను, వారి కళ్యాణాలను పాడుకోవడంతో ఈ కళ అలా స్టార్ట్ అయింది. మరి అలా అలా అలా వాళ్ళు సరదాగా పాడుకున్న పాటలు ఒక కళగా మారిందన్నమాట. మరి ఈ పేరు అసలు ఎలా వచ్చింది అంటే, పరమశివుని చేతిలో ఉండే డమరుకం ఉంది కదా, మరి దాని రూపాంతరమే ఒగ్గు, లేదా దీన్ని జగ్గు అనే ఈ వాయిద్యం అన్నమాట. ఏదైతే వాళ్ళు అలా వాయిస్తూ చక్కగా అలా పాటలా మాటలు చెప్తూ, పాటలా స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, మరి ఆ ఒగ్గు అనేది డమరుకం అన్నమాట. మరి శివభక్తులైన యాదవులు, కురుమలు ఈ వాయిద్యాన్ని వాయిస్తూ కథలు చెప్పడం వల్ల దీనికి ఒగ్గు కథ అని పేరు అలా వచ్చేసింది. మరి ఈ జానపద రూపానికి కాకతీయుల కాలం నుంచే ఎంతో ఆదరణ ఉండేదని చరిత్ర ఆధారాలు మనకి చెప్తూనే ఉన్నాయి. ఎస్, మరి ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు, కనీసం పేపర్లు కూడా లేవు. మరి ఒక తరం నుంచి ఇంకో తరానికి మన సంస్కృతిని, విలువలను ఎలా పాస్ ఆన్ చేశారు అంటే, యాజ్ ఇట్ ఈస్ అంటే చెప్పాలంటే ఈ ఒగ్గు కథ కళాకారులు వాళ్ళ గొంతు ద్వారానే. ఇప్పటికీ ఎక్కడో చోట మనం ఈ కళని చూస్తూ ఉంటాం, ఎప్పుడన్నా అలా రవీంద్రభారతిలో ప్రదర్శించినప్పుడు కానీ ఇంకెక్కడన్నా ప్రదర్శించినప్పుడు, ఆహా ఇంత బాగుండేదా, ఇంత ఇంత బాగా కథలను చెప్పేవారా అప్పట్లో అనేసి

0: తెలుస్తుంది అనమాట. సో ఈ ఈ పాటల ద్వారా వాళ్ళు ఎన్నో మంచి మంచి మన భగవద్గీత కథలు, భారతం అండ్ రామాయణం అలాంటి కథలే కాకుండా మల్లన్న కథలు, కళ్యాణం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ పాటలాగా అందరికీ మంచి మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళనమాట. సో ఇది ఒక మనకు ఒక కల్చరల్ ప్రిజర్వేషన్ అనమాట. ఈ ఈ ఒక్క కథని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే ఇట్ ఈస్ అవర్ కల్చర్ ప్రిజర్వేషన్ అని చెప్పచ్చు. మరి చరిత్రలను కేవలం పాట మాట రూపంలో తర్వాతి తరాలకి అందించిన ఘనత ఈ ఒగ్గు కథ అనేసి చెప్పాలి కదా. మరి ఇంకా చెప్తా, మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. టైమ్ ఫర్ రెయిన్బో ఎవర్గ్రీన్.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్గ్రీన్.

ఇప్పటి జనరేషన్ మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడుతుంది కదా, కానీ మన ఒగ్గు కథ కళాకారుణ్ణి చూస్తే మైండ్ బ్లో అయిపోవాల్సిందే. బికాజ్ వారే సింగర్, యాక్టర్, డాన్సర్ అండ్ డైరెక్టర్ ఇన్ వన్ పర్సన్. అలా ప్రదర్శిస్తారు, అంత మల్టీ టాస్కింగ్ చేస్తూ ప్రదర్శిస్తారన్నమాట ఒగ్గు కథని. ఎస్, మరి ఈరోజు మన తెలంగాణలో ఒక్కొక్క కథ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, మరి దైవ కథలే కాకుండా వాళ్ళు కాలక్రమేణా కట్న కానుకల, దురాచారాలు, అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ ఇలాంటి సోషల్ ఇష్యూస్ని కూడా హైలైట్ చేస్తూ ఎంతో చక్కని స్టోరీ ఇలా అల్లి అందరికీ అర్థమయ్యేలా చేసేవారన్నమాట. మరి ఊరిలో ఒక ఒక్క కథ జరుగుతోందంటే చాలు, కులమతాల అతీతంగా ఊరంతా ఒకే చోట కూర్చుని రాత్రంతా ఆ కథలో లీనమైపోయేవారన్నమాట. మరి సమాజాన్ని ఒక్కటి చేయడానికి ఇదొక పెద్ద వేదికగా ఉండేది. ఎస్, చాలా సందడిగా కూడా ఉండేది. అండ్ అంతేకాదు, మరి ఈ ఎలా ఉండేది అంటే ఎంత బాగుండేదంటే, విజువలీ ఇఫ్ వీ సీ దిస్ ఒగ్గు కథ, వీళ్ళు స్టేజ్ ఎక్కారంటే ఒక రాయల్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. బికాజ్ వాళ్ళ వేషధారణ అలానే ఉండేది, వాళ్ళ మేకప్ అలానే ఉండేది,

అండ్ ఐదు రంగుల పొడులతో వేసే ఒక పట్నం ఉంటుంది, అంటే ఒక రకమైన ముగ్గు ముందే ఈ కథ మొదలవుతుందన్నమాట. కళాకారులు కాళ్లకు గజ్జెలు, చేతులకు కడియాలు, నెత్తిన రంగుల రుమాలు, నుదుట పెద్ద కుంకుమ, బొట్టుతో అచ్చమైన వీరుల్లా కనిపిస్తారన్నమాట. అంత చక్కగా రెడీ అయ్యి వాళ్ళు ఆ కళని రిప్రజెంట్ చేస్తారు. అదొక డిఫరెంట్ వేషధారణ, చాలా అందంగా కనిపించేది. అండ్ ఇది ఈ ఆర్ట్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వర్సిటాలిటీ. యూ కెన్ సీ అన్ యాక్టర్, అ సింగర్, అ డాన్సర్ అండ్ అ డిరెక్టర్ ఆల్ ఎట్ వన్ ఇన్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ దట్స్ ద అమేజింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఫామ్, ఐ షుడ్ సే. మరి కథకుడు అంటే శుద్ధుల రాజు కేవలం కథ చెప్పడు, ఆయన వాయిస్ బేస్ మాడ్యులేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, యుద్ధ సన్నివేశం వస్తే వీరరసం, భక్తి వస్తే శాంతరసం, హాస్యం వస్తే నవ్వులు, ఇలా నవరసాలను ఒక్కడే పలికిస్తాడు. మరి ఆయనకు ఇరువైపులా ఉండే వంతులు అంటే కోరస్ ఇచ్చేవారు ఉంటారు కదా, డోలు, తాళాలు, కంజీరాలతో ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్, ఇంకా అది ఎంత మ్యాజికల్గా ఉంటుందంటే, అసలు ఎలాంటి ఈ ఈ టైంలో చేసే దట్ ఎలక్ట్రిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో అసలు నో వే కంపారిజన్ అనమాట. సో అంత సచ్ అ ప్యూర్ మ్యూజిక్ అండ్ వెరీ వెరీ వైబ్రెంట్. మరి మన తెలంగాణ మట్టిలో పుట్టిన ఈ ఒగ్గు కథని గ్లోబల్ స్టేజ్ మీదకి తీసుకెళ్లిన మహానుభావులు పద్మశ్రీ మిద్దె రాములు గారు. ఆయన ప్యారిస్, లండన్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి మన తెలంగాణ ఒగ్గు కథ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. ఎస్, దట్స్ హౌ వీ షుడ్ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ అవర్ తెలంగాణ. మరి ఇక్కడ పుట్టిన ద మ్యూజికల్ ఆర్ట్ ఫామ్, ద మ్యాజికల్ ఆర్ట్ ఫామ్ ఇస్ ఒగ్గు కథ. మరి ఇప్పుడు మనం వింటున్న రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ల కంటే ఎంతో ముందే మన మట్టిలో పుట్టిన ఒరిజినల్ రాక్ మ్యూజిక్ మన ఒగ్గు కథ అని చెప్పచ్చు. సో మరి ఈరోజు వైల్ యూర్ డ్రైవింగ్ బ్యాక్ హోమ్ యూ హర్డ్ అ గ్రేట్ స్టోరీ అబౌట్ అవర్ గ్రేట్ హిస్టరీ. మరి అదే మన తెలంగాణ ఒగ్గు కథ. మరి దాని ఘనత వినిన తర్వాత వి ఫీల్ సో ప్రౌడ్ కదా. మరి ఎప్పుడైనా సిటీలో ఇలాంటి ఒగ్గు కథ ప్రదర్శనలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ యూ రిమెంబర్ మై వాయిస్ లైక్ వేర్ ఐ టోల్డ్ ఆల్ ది హిస్టరీ అబౌట్ ఒగ్గు కథ. మరి అది గుర్తుపెట్టుకోండి, యూ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎస్, మన కల్చర్, మన హెరిటేజ్ చాలా చాలా గొప్పవి అని వి ఫీల్ సో ప్రౌడ్ కదా. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభలికా.

నైస్ సాంగ్స్ అనేసి నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాలేజ్ టాపిక్ అద్దిరిపోయిండే ప్రబలిక అనేసి నాకు ధనంజయ్ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకు కాల్ చేయలేదు మీరు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ నాకు తెహసీన్ గారు మెసేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ అనేసి. మరి తెహసీన్ గుడ్ ఈవినింగ్. అండ్ ఎస్, మరి భోజనం చేసి

ఎస్, మరి భోజనం చేస్తూ మీ షో వింటున్నాము, ఒగ్గు కథ బాగుంది అనేసి నాకు చరణ్ మెసేజ్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అవును, మరి మీరు కూడా భోజనం చేశారా? మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిన్నర్ని ఫినిష్ చేసేయాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ బై 7 o'clock, బట్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ స్టేట్ ఫర్ హైదరాబాద్ ఇస్, కాబట్టి అట్లీస్ట్ బై 8 o'clock, అది కూడా లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్నా తినండి. బికాస్ ఎంత త్వరగా మీరు డిన్నర్ చేస్తే అంత హెల్త్కి మంచిది. బికాస్ ఇట్ ఈస్ దాట్ వన్ థింగ్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ ఇస్ యువర్ డిన్నర్. మీరు పొద్దునంతా ఏమైనా తినండి, రాత్రి మీరు ఏ టైంకి ఏం తింటారో అదే మొత్తం బాడీని కొట్టేస్తుందన్నమాట. ఎస్, దట్ ఈస్ ద ఫండా. మరి మ్యాక్సిమమ్ 7 వరకు తినేలా ట్రై చేయండి. ఏదో నేను బాగానే చెప్తాను, బట్ మీ పాసిబిలిటీ ట్రై చేయండి. జస్ట్ ఫినిష్ యువర్ డిన్నర్ బై 7 o'clock. And yes, you will feel the difference. Mari, చాలా చాలా ప్రెషరైజ్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి శ్వాస మీద ధ్యాస పెట్టండి అనేసి నేను చెప్తూ ఉన్నాను. బికాజ్ యోగా డే ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా లెట్స్ మెయింటైన్ దట్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ యోగా అండ్ మెడిటేషన్ అని నేను చెప్తూనే ఉన్నాను. అయితే స్ట్రెస్ తొందరగా తగ్గడానికి జస్ట్ ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 5 times ఆర్ 10 times, అట్లీస్ట్ ఫర్ 10 minutes యూ డూ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేసి నేను చెప్పాను కదా. బట్ అంతకంటే అద్భుతమైన చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏదైతే మీరు చేస్తే దానివల్ల చాలా చాలా చాలా స్ట్రెస్ ఇలా 1 minute తగ్గిపోతుంది, నిజంగా ఇన్స్టెంట్లీ తగ్గిపోతుంది, చాలా న్యాచురల్గా తగ్గుతుంది. అండ్ యూ ఫీల్ సో డిలైటెడ్ ఆల్సో. ఎలా తెలుసా నేను చెప్తాను. మీరు కాసేపు మీ అమ్మగారితో కూర్చొని మాట్లాడినా లేకపోతే కాల్ చేసి తన వాయిస్ విన్నా కానీ ఇట్ వర్క్స్ లైక్ మిరాకల్ అంట. ఎస్, నిజంగా హియరింగ్ యువర్ మదర్స్ వాయిస్ క్యాన్ కామ్ యువర్ బాడీ లైక్ అ హగ్, అంటే లైక్ కాజింగ్ రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్. అండ్ అంతేకాదు, ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వటం వల్ల మన స్ట్రెస్ రిడ్యూస్ అవుతుంది ఇన్స్టెంట్లీ అండ్ న్యాచురలీ. జస్ట్ తన వాయిస్ వింటేనే మనకి ఒక మ్యాజిక్ జరిగిపోతుందంట. ఎందుకు అంటే మరి ఆ రేంజ్లో ఔరా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మదర్కి చిల్డ్రన్కి. ఎస్, మరి మీరు చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే మిగతా థింగ్స్ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వెంటనే అమ్మకు కాల్ చేసి మీరు మాట్లాడేసేయండి. యూ ఫీల్ సో బెటర్, సో సో బెటర్, నిజంగా చాలా ఇన్స్టెంట్గా, చాలా న్యాచురల్గా. సో ఇఫ్ యూ ఫీలింగ్ దట్ పెయిన్, వెంటనే ఈ పాట వింటూ అమ్మతో మాట్లాడేసేయండి. ఎస్, మంచి పాట మీ అందరికోసం వచ్చేస్తుంది. స్టేజ్ 1.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: హైదరాబాద్ హార్ట్ బీట్,
3: సికింద్రాబాద్ వైబ్,
2: ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
3: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
2: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
3: stay tuned,
2: stay bright.
3: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

ఒక అమ్మాయికి తన లవ్ లైఫ్లో రాకుమారుడు ఎప్పుడు వస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, కానీ తన లైఫ్లో కింగ్ మాత్రం నాన్నే కదా. ఎస్, మమ్మీ డాడీ ఎంత క్లోజ్గా ఉన్నా అమ్మాయిలు మాత్రం డాడీకే ఫుల్ సపోర్ట్ చేస్తారు. అలా అని అమ్మాయిలు వేషాలు వేసినప్పుడు ఊరుకుంటారా, తాట తీస్తారు డాడీలు. ఎస్, అలాంటి స్ట్రిక్ట్ ఫాదర్స్ ఎలా ఉంటారో అమ్మాయిలకి తెలుస్తుంది. మరి అది అందరికీ తెలియాలంటే ఈ పాట వింటే మీకే అర్థమవుతుంది. ఎంజాయ్ దిస్ సాంగ్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రవళిక.

అదిగో అలా ఉంటుంది స్ట్రిక్ట్ ఫాదర్స్ లక్షణాలన్నీ. ఎస్, మరి సేమ్ ఇలాంటి ఫీచర్సే ఉన్నాయి మా నాన్నకు కూడా అనేసి నాకు లీలా మెసేజ్ చేసింది పాట వింటూ. నైస్. అండ్ శివాని ఉమేష్ గారు మెసేజ్ చేశారు ఫ్రమ్ యాప్రాల్. అండ్ యా ఓకే ఓకే సో యా. అండ్ నాకు ఇంద్రా గారు మెసేజ్ చేశారు, వెరీ నైస్. అండ్ అండ్ ఎస్, నాకు రవీందర్ గారు మెసేజ్ చేశారు. అమ్మా చాలా పెద్ద పెద్ద మెసేజెస్ వచ్చాయన్నమాట. సో ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్. మెయిన్ వైల్ మీరు కూడా వింటూనే ఉండండి. అండ్ ఎస్, 9:15 వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత మంచి పాటలు బ్యాక్ టు బ్యాక్ నంబర్స్ వేస్తాను. సో టిల్ దెన్ యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 9140232345. డబుల్ 2. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రవళిక.

ఆల్ రైట్, ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసాము. అండ్ అప్పుడే ఒక డే నిజంగా అయిపోయిందా, లేదు లేదు ఇంకా పిక్చర్ బాకీ హే అనేసి ఇప్పుడిప్పుడే డేని మొదలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎస్, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని ఎంత చెప్పినా కానీ మన ఓన్ టైమింగ్స్ మనం సెట్ చేసుకుంటాం కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే అసలైన రోజు మొదలవుతుంది. అండ్ ఎస్, దాట్స్ హౌ వీ స్టార్ట్ స్పెండింగ్ విత్ ఆర్ లవ్వబుల్ పీపుల్ కదా. సో చక్కగా మీ వాళ్ళతో స్పెండ్ చేయండి, ఫ్యామిలీ టైం ఇవ్వండి, స్టాప్ స్క్రాలింగ్ యూర్ ఫోన్స్ అండ్ కీప్ ఆల్ ద స్క్రీన్స్ అపార్ట్. డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ ఎలా అయితే ఉంటాయో వెదర్ స్వింగ్స్ కూడా ఉంటాయి, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ది రైనీ సీజన్ కాబట్టి. మరి ఈ వెదర్కి తగ్గట్టు గెట్ సెట్గా ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎస్, ఎప్పుడు వానొస్తుందో తెలీదు, అండ్ ఎస్ ఎప్పుడు మనకి జలుబు అవుతుందో కూడా తెలియదు, కాబట్టి హెల్త్ కాపాడుకోండి, లేకపోతే జలుబు వస్తే అంత ఈజీగా వదిలిపోదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ దిస్ సీజన్, హ్యావ్ గుడ్ ఫుడ్, హ్యావ్ గుడ్ లైఫ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, బికాజ్ జిందగీ నా మిలేగి బాస్, దిస్ ఇస్ జస్ట్ వన్ లైఫ్ అండ్ వన్ ఛాన్స్. మరి రిమెంబర్ దిస్ అండ్ జస్ట్ రిమెంబర్, as I told, life is too short to worry. Mari, you know problems untai, but we are very very small tiny grain in this big universe kada. So problems antakante chinnavi kabatti we have no time to worry. So just enjoy your life and keep listening to Akashvani FM Rainbow Hyderabad 101.9, because rainbow adds colors to your life. This is your RJ Pravlika signing off for today. Keep missing me until my next show, because I'll definitely miss you. This is your RJ Pravlika signing off for today. Take care, bye-bye, keep smiling and love you. Hyderabad.

0: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.